ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 19వ తేదీ శుక్రవారం శుభోదయం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 6:16. ఈరోజు అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నాం ప్రకాశం జిల్లాలోని దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య వెలసిన మహిమాన్విత క్షేత్రం భైరవకోన. ఈ క్షేత్రంలో ఒకే శిలపై చెక్కబడిన 8 శివాలయాల విశేషాలతో పాటు శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆలయ విశేషాలను, విశిష్టతను గురించి తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, మీ ఎఫ్ఎం 102.8. సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: భైరవకోన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి సమీపంలో ఉంది. ప్రకృతి ఒడిలు, పచ్చని చెట్లు, జలపాతాల మధ్య వెలసిన ఈ క్షేత్రాన్ని హరిత కైలాసం అని పిలుస్తారు. ఇక్కడ శివుడు, ఆదిపరాశక్తి అయిన దుర్గామాత ఒకే చోట కొలువై ఉండటం విశేషం. ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ఆనందానికి నిలయం. పురాణాల ప్రకారం ఈ గుహాలయాలు క్రీస్తుశకం 600 నుండి 630 మధ్యకాలంలో పల్లవరాజు మహేంద్రవర్మ పాలనలో నిర్మించారని

తెలుస్తుంది. ఇక్కడ శిల్ప సంపద పల్లవ చోళ రాజుల కాలం నాటి కళావైభవాన్ని చాటుతుంది. ఈ గుహాలయాల్లో నెలకొన్న స్వామి భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదుగానే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శినిలో భైరవకోన ఆలయ విశేషాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఒకే పెద్ద కొండను తొలచి 8 శివాలయాలను మలిచారు. గర్భాలయాలు, స్తంభాలు, ద్వారపాలకులు, విగ్రహాలు అన్నీ ఆ కొండ రాయితోనే ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఇలాంటి ఏకశిలా అష్ట శివాలయాల దర్శనం మరెక్కడా కనిపించదు. ఇక్కడి గోడలపై ఉన్న శాసనాలు దేవనాగరి లిపిలో ఉన్నాయి. మనం బయటకు చూసేవి 8 ప్రధాన ఆలయాలే అయినా, ఈ కొండ అంతా 1,00,000 శివలింగాలమయం అని పురాణాలు చెబుతున్నాయి. రాతిపై చెక్కబడిన అతి చిన్న లింగాల నుండి పెద్దవాటి వరకు మొత్తం 108 ప్రధాన లింగాలు ఉండగా, కొండ పరిధిలో 1,00,000 ఉంటాయని నమ్మకం. అలాగే ఈ ప్రాంతంలో 101 కోనేర్లు ఉన్నాయని, ఇవన్నీ ఎండాకాలంలో కూడా ఎండిపోకుండా నీటితో కలకలలాడుతూ ఉంటాయని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు.

0: செய்து
1: ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో భైరవకోన ఆలయ విశేషాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎటువంటి గూగుల్ మ్యాప్స్ లేని ఆ కాలంలోనే ఇక్కడ ఒక దిక్సూచి మ్యాప్ చెక్కబడింది. పూర్వకాలంలో భక్తులు ఏ దారిలో రావాలి, ఎటు వెళ్ళాలి అనే దిక్కులను చూపిస్తూ మునులు ఈ మ్యాప్ని రూపొందించారు. ఇప్పటికీ ఆ రాతిపై దిక్కుల గుర్తులు మనకు కనిపిస్తాయి. సాధారణంగా శివాలయాల్లో నంది లేదా గణాలు ద్వారపాలకులుగా ఉంటారు, కానీ భైరవకోనలో బ్రహ్మ విష్ణుమూర్తులు శివునికి ద్వారపాలకులుగా ఉంటారు. దేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలా ఒకే చోట కొలువై ఉండటం అత్యంత అరుదైన విషయం. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం ఒక మధురమైన గీతం తర్వాత.
0: They say the view from the...

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:40. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో భైరవకోన ఆలయ విశేషాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. పురాణాల ప్రకారం ఒక్కొక్క లింగానికి ఒక్కో విశిష్టత ఉంది. ఇక్కడి లింగాలు బ్రహ్మసూత్ర లింగాలుగా పిలువబడతాయి. వీటిని దర్శిస్తే 1000 శివలింగాలను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుంది. ఇక్కడ మొత్తం 8 ప్రధాన గుహాలయాలు ఉన్నాయి. వీటిలో 7 ఆలయాలు తూర్పుముఖంగా ఉంటే 8వ లింగం నగరేశ్వర స్వామి ఆలయం మాత్రం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఈ అష్టలింగాల్లో శ్రీశైలం మల్లికార్జునుని దర్శిస్తే ఫలితాన్నిచ్చే మల్లికార్జునలింగం, కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఫలితాన్నిచ్చే విశ్వేశ్వరలింగం, రామేశ్వర పుణ్యాన్నిచ్చే రామలింగేశ్వర స్వామి లింగాలు ఉన్నాయి. రామలింగేశ్వర లింగం ఇసుకరాయితో చేసిన సైకతలింగం, ఇది ఎరుపు వర్ణంలో ఉంటుంది. మరొక గుహలో పక్షఘాతలింగం అంటే జలలింగం కూడా ఉంటుంది. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇది కొండపై ఉన్న నీటిధారకు అనుసంధానమై ఉంటుందని తెలుస్తోంది. మనిషిలోని అరిషడ్వర్గాలనే అంతర్గత శత్రువులను జయించే శక్తిని ఈ లింగం ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.

ఇక భైరవకోనలోని ఆలయంలో ఉత్తరముఖంగా నగరీశ్వర స్వామి ఆలయంలో ఉన్న శశినాగలింగం అత్యంత శక్తివంతమైనది. కుజదోషం, సర్పదోషం లేదా కాలసర్పదోషం ఉన్నవారు ఈ స్వామిని దర్శిస్తే దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ లింగం శిరస్సుపై మణి ఉంటుందని, రాత్రి వేళల్లో కూడా ఇది ప్రకాశిస్తుందని పురాణ కథనం. ఇక్కడ శ్రీ త్రిముఖ దుర్గాదేవి కొలువై ఉన్నారు. ముగ్గురమ్మల కలయికే ఈ ఆదిశక్తి. కుడివైపున ఉన్న మహాకాళి నోటి నుండి అగ్ని జ్వాలలు వస్తున్నట్లుగా ఉగ్రంగా ఉంటారు అమ్మవారు. మధ్యలో ప్రసన్న వదనంతో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు, ఎడమవైపున సరస్వతీదేవి తన భీకర స్వరూపాన్ని భక్తులు తట్టుకోలేరని అద్దం చూసుకుంటూ దర్శనమివ్వటం ఒక గొప్ప విశేషం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. చంద్రకిరణాలు ముందుగా కోనేటి నీటిపై పడి అక్కడి నుండి దుర్గాదేవి ముఖంపై పడతాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. భైరవకోనలోని అన్ని ఆలయాలను ఒకే శిల్పి చెక్కారని అంటారు. దట్టమైన నల్లమల్ల అడవిలో ఉన్న ఈ క్షేత్రంలో ఎన్నో విషసర్పాలు, కొండ చిలువలు ఉంటాయి. కానీ ఇక్కడి సర్పాలు గురువైన శేషముని తపస్సు చేసిన కారణంగా ఇక్కడి పాములు ఎవరిని ఏమీ చేయవని అక్కడి కథనం.

భైరవ కొనలో శివకేశవులను హరిహర రూపంలో చూడవచ్చు. ఒకే విగ్రహంలో ఒకవైపు శంఖుచక్రాలున్న విష్ణుమూర్తి, మరోవైపు త్రిశూలం ఉన్న శివుడు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలోని లింగాలను దర్శిస్తే ఇతర ప్రముఖ క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక మాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రులు ఇక్కడ వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. అటవీ ప్రాంతం కావడంతో రాత్రి 7 గంటల తర్వాత పూజలు నిర్వహించరు. ఇక్కడ భక్తుల కోసం వసతి గృహాలు, నిత్యాన్నదాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి భైరవకోన సుమారు 372 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి పోర్మామిల్లా లేదా పామూరు వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుండి ట్యాక్సీలో చేరుకోవచ్చు. ప్రకృతి అందాలను, ఆధ్యాత్మికతతో నిండి ఉన్న అద్భుత శిల్పకళను ఒకే చోట చూడాలనుకునే వారికి ఈ అరణ్య కైలాసం ఒక చక్కటి ప్రదేశం. మీరు కూడా ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తారని ఆ మహాదేవుని ఆశీస్సులతో పాటు శ్రీ త్రిముఖ దుర్గాదేవి దీవెనలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:01.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
3: ఆరోగ్య జీవనం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా.
0: డెమోక్రసీ 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి,

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాశ్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవీఎంలో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి మాన్షోన్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతాకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ

సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో మూడో విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయరంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్టపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవి ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,45,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసరపప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది.

అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కూడిన వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు రెండు జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఆరోగ్య జీవనం. స్లిప్ డిస్క్ సమస్యలు. ఆర్థోపెడీషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన స్లిప్ డిస్క్ సమస్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: మీరు ఈ ఆర్థోపెడిషియన్గా చాలా కాలం పనిచేశారు, ఎంతో మంది స్లిప్ డిస్క్ సమస్యల పట్ల సరైన సమాధానాన్ని, సలహాని, సర్జరీని కూడా చేశారు. ముఖ్యంగా ఈ స్లిప్ డిస్క్ సమస్య అంటే ఏంటి, ఏ కారణాల వల్ల ఈ స్లిప్ డిస్క్ సమస్య వస్తుందంటారు?
1: ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది మనకి వెన్నుపూసలో ఒక వర్టిబ్రా మధ్యలో ఉండేదాన్ని డిస్క్ అంటాం, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని అంటాం. దాంట్లో రెండు భాగాలు ఉంటాయి, న్యూక్లియస్ పల్పోసస్, తర్వాత ఫైబ్రోసస్ అని రెండు ఉంటాయి. ఇది ఏమవుతుందంటే ఒత్తిడి వల్ల, పని ఒత్తిడి వల్ల కానీ లేకపోతే వెన్నుపూసకి దెబ్బ తగలడం వల్ల కానీ డిస్క్లో ఉన్న ఈ మ్యాటర్ ఒకటి కొంచెం జెల్ ఫామ్లో ఉంటుందన్నమాట. అది బయటకు వచ్చినప్పుడు ఈ నరం మీద ఒత్తిడి పడి ఏదైతే నరం మీద ప్రెస్ అవుతుందో, సపోజ్ మెడలో వచ్చిందనుకో, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. ఆ నరం మీద ఒత్తిడి పడినప్పుడు మనకి ఆ చెయ్యి అంతా కూడా తిమ్మిరి కానీ, లేకపోతే ఆ వేళ్లు సరిగా పనిచేయకపోవడం కానీ, లేకపోతే బలహీనం అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలు మనకు కనబడుతుంటాయి. లంబార్ డిస్క్లో ప్రొలాప్స్ అయినప్పుడు మనకి అక్కడ కాలు వచ్చే నరం, సయాటిక్ నరం అంటాం కదా, దాని యొక్క రూట్స్ మీద ప్రెస్ అయినప్పుడు మనకి ఇలాంటి లక్షణాలు, తిమ్మిరి, మళ్ళీ కాలు సరిగా పనిచేయకపోవడం, లాగుతూ ఉండడం, నిద్ర కూడా మనకి డిస్టర్బ్ అవ్వడం లాంటి లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన స్లిప్ డిస్క్ యొక్క లక్షణాలు.
0: డాక్టర్ గారు, ఈ డిస్క్ అనేది శరీరంలో వెన్నుపూస నిర్మాణంలో ఒక భాగం కదండి, దాని అవసరం ఏముంది, దాని పనితనం ఏముంటుంది, దాని స్లిప్ అయినప్పుడు వచ్చే సమస్య చెప్పారు మీరు, దాని పనితనం ఎలా ఉంటుంది?
1: యాక్చువల్గా అండి, మనకి వెర్టిబ్రాలో మధ్యలో రెండు వెన్నుపూసల మధ్యలో ఉండే ఒక దాన్ని డిస్క్ అంటాం కదా. ఈ డిస్క్ మనకి భగవంతుడు మనం నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే వర్క్ చేస్తున్నప్పుడు అది ఒక కుషన్, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అన్నది. సో దాని ఒక శరీర నిర్మాణంలో అది దాని పనితనం అనమాట.

0: ఒక విధంగా మనం కార్లో గాని దీంట్లో ఒక వెహికల్లో కానీ వెళ్లేటప్పుడు ఏదైనా గొంతులో పడ్డా ఏం చేసినా షాక్ అబ్జార్బర్ ఉన్నట్లయితే పైన శరీరం మన వరకు డ్రైవర్ కి తగలకుండా ఉంటుంది. సిమిలర్ గా మన నిత్య జీవితంలో చేస్తున్న ఏ పనైనా ఏ స్ట్రెయిన్ అయినా గానీ వెన్నుపూసకు డామేజ్ కాకుండా లోపల ఉండే నరాలకు ఇబ్బంది కలగకుండా ఇది ఒక షాక్ అబ్జర్వర్ గా పనిచేస్తుంది.
1: కరెక్ట్ అండి, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది.
0: ఇది మీరు అన్నట్టుగా మెత్తగా కొంచెం జెల్లీ ఫామ్ లో ఉంటుంది.
1: అవునండి.
0: ఇది ఎప్పుడు ప్రొట్రూడ్ అవుతుంది, మీరు ప్రొలాప్స్ అంటున్నారు కదా, ఏ పరిస్థితుల్లో ఇది జరుగుతుంది?
1: ఒకటి అంటే సడన్ గా బరువులు ఎత్తడం గానీ, అలవాటు లేని ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ, లేకపోతే పని ఒత్తిడి వల్ల. సపోజ్ ఈ మధ్య మనం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి కానీ సరిగా ఎక్సర్సైజ్ లేనప్పుడు, అంటే మన అబ్డామినల్ మజిల్స్ బ్యాక్ మజిల్స్ రెండు కూడా బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే ఆ మధ్యలో ఉన్న స్పైన్ యొక్క స్టెబిలిటీ బాగుంటుంది. సపోజ్ ఊబకాయం అంటే ఒబేసిటీ వల్ల మనకి అబ్డామినల్ మజిల్స్ ఎక్కువ బల్జ్ అయినప్పుడు, సో ముందర యొక్క సపోర్ట్ పోతుంది కాబట్టి మనకి స్పైన్ మీద వెనక నుంచి ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అలాంటి సమయంలో మనకి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అది రప్చర్ అయిపోయి ఆ జెల్ అన్నది బయటికి వస్తుంది కాబట్టి దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అని అంటాం మనం. పాశ్చర్ కూడా, సో ఎక్కువసేపు అంటే మనం కరెక్ట్ గా సపోర్ట్ తీసుకోకుండా గంటల తరబడి కూర్చోవడం ఇలా చేయడం వల్ల కూడా ఆ వెన్నుపూస మీద ఒత్తిడి పడి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అన్నది మనకి బల్జ్ అయి బయటకు వచ్చి ఈ ఒక డిస్క్ సింప్టమ్స్ బయటపడవచ్చు. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈ యాక్సిడెంట్స్ వల్ల కూడా వెన్నుపూసకి దెబ్బ తగిలినప్పుడు ఈ డిస్క్ అన్నది డామేజ్ అయ్యి మనకి ఐవీటం అనమాట, సో అది బయటపడుతుంది.
0: సో ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ జరిగినప్పుడు అది ఏ ప్రాంతంలో జరిగిన దాన్ని బట్టి ఏ ఏ సమస్యలు వస్తాయి?
1: మనకి వెన్నుపూస తీసుకుంటానండి, రెండే ప్లేసెస్ లో వెన్నుపూస యొక్క కదలిక ఎక్కువ ఉంటుంది, ఒకటి మెడలో ఒకటి నడుములో. ఈ మధ్యలో థొరాక్స్ అంటే ఈ ఛాతి భాగంలో వెన్నుపూస అన్నది ఎక్కువ కదలిక ఉండదు కాబట్టి అక్కడ డిస్క్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సో మెడ ఒకటి మనం తిప్పుతూ ఉన్నప్పుడు అక్కడ కదలిక ఉంటుంది కాబట్టి అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత నడుములో కింది భాగంలో ఎక్కడ కూడా ఎక్కువ మూమెంట్ ఉంటుంది, అంటే వంగుతాము లేస్తాం కాబట్టి ఆ ప్లేసెస్ లోనే డిస్క్ యొక్క డ్యామేజ్ అన్నది సాధారణంగా ఉంటుంది.
0: డాక్టర్ గారు, మెడనొప్పి నడుము నొప్పి మోకాలు నొప్పి అనేది ఇవాళ రేపట్లో సమాజంలో సర్వసాధారణంగా చూస్తున్నాం. అయితే నొప్పి అనగానే అది డిస్క్ సమస్య వరకు పరిణమించిందా లేదంటే మామూలు మజిల్ పెయినా అని ఎలా నిర్ధారించుకోవాలి?
1: జనరల్ గా అంటే డిస్క్ పెయిన్ ఏంటంటే అది డిస్క్ బయటకు వచ్చి ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ నరం ఎక్కడ దాకా అయితే మనకి సెన్సేషన్స్ తెలియజేస్తుంది అక్కడ దాకా నొప్పి వస్తుంది, రేడియేటింగ్ పెయిన్ అంటాం. అంటే సపోజ్ మనకి మెడలో డిస్క్ ఒత్తిడి పడినప్పుడు మనకి చేతి వేళ్ల దాకా కూడా అలా లాగుతూ అనిపించవచ్చు,
0: తిమ్మిరి కూడా
1: తిమ్మిరి లాగా అనిపిస్తుంటుంది. సో జనరల్ గా చాలా మంది షాక్ కొట్టిన ఫీలింగ్ ఉన్నదన్నట్టు మన దగ్గరికి పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి లక్షణాలు నొప్పి ఒకటే దగ్గర కేంద్రీకృతం అయి ఉంటే అది మజిల్ పెయిన్ అయి ఉండొచ్చు, అట్లా కాకుండా చేయి అంతా కూడా లాగడము తిమ్మిర్లు రావడము చెయ్యి వీక్ అనిపించడం ఇవన్నీ కూడా డిస్క్ యొక్క లక్షణాలు. అది
0: ఇలా చేతి వరకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అది మెడకు సంబంధించిన సమస్య.
1: అది నడుములో వచ్చినప్పుడు అది కాలు దాకా కూడా మన బొటన వేలు దాకా కూడా రావచ్చు, అది పాదం దాకా. సో తిమ్మిరి గానీ లేకపోతే మంటలు కూడా, మంటలు బర్నింగ్ సెన్సేషన్ అవన్నీ కూడా నరువు మీద ప్రెషర్ పడినప్పుడు వచ్చే లక్షణాలు ఇవన్నీ.
0: అంటే ఒకవేళ నొప్పి అనేది లోకలైజ్డ్ అంటే స్థానికంగానే ఉండి ఇతరత్ర రేడియేషన్ గనక లేకున్నట్లయితే అది డిస్క్ ప్రాబ్లం కాకపోవచ్చు.
1: కాకపోవచ్చు.
0: కానీ రేడియేట్ అవుతుంది, అది మిగతా భాగాల వరకు ప్రయాణం చేసి నొప్పి గాని షాక్ గాని తిమ్మిరి గాని ఇలా అనిపిస్తుంది అంటే గనక ఖచ్చితంగా డిస్క్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అని అనుకుని డాక్టర్ గారిని కలవాలి.
1: అవును.
0: డాక్టర్ గారు, ఇలా డిస్క్ సమస్య ఉంది అని నిర్ధారించడానికి ఏమైనా పరీక్షలు ఉన్నాయా?
1: పరీక్షలు అండి, అంటే సొంతంగా మనం చర్చించుకున్నట్టు ఆ నొప్పి ఏదైతే రేడియేటింగ్ పెయిన్ అంటే కింద వేరే భాగానికి పాకుతున్నట్టు ఉంటే అది మనం డిస్క్ అని మనం ఒక అనుమానం వచ్చి మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మేము పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు పరీక్ష చేసినప్పుడు మేము ఎట్లా నిర్ధారిస్తాము అంటే ఈ ఒక్క మజిల్స్ అంటే ఒక్కొక్క లెవెల్ సర్వైకల్ లెవెల్ జనరల్ గా మనకి C4-5, C5-6 అట్లా సర్వైకల్ లెవెల్, తర్వాత లంబార్ L1, L2, L3, L4 అని అట్లా చూస్తాము. కొన్ని పరీక్షలు నిర్వహించి అది మజిల్ ఏమన్నా అంటే ఆ నరం ఏదైతే కండరానికి సప్లై చేస్తుందో అది ఏమైనా కండరం వీక్ ఉందా లేదా లేకపోతే అక్కడ ఏమైనా బలహీనంగా ఉందా చెయ్యి అని ఇలాంటివి నిర్ధారణ చేసుకుని మనం ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ చేస్తాం. ఇది దాని తర్వాత కంప్లీట్ గా మనం డయాగ్నోసిస్ చేయాలంటే MRI గానీ ఇతరత్ర వేరే పరీక్షలు చేయాల్సిన అవసరం పడవచ్చు.
0: డాక్టర్ గారు, ఈ సమస్య తొలినాళ్లలోనే గనక గుర్తించినట్లయితే కేవలం మందులతోనో లేదా ఫిజియోథెరపీతోనో సమస్య పరిష్కరించుకోవచ్చు అంటారా?
1: అవునండి. అది ఏదో సింపుల్ కండరం పట్టేసింది అనుకోని అట్లా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్నవాటి ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫిజియోథెరపీ ద్వారా గానీ లేకపోతే జీవన శైలిలో మార్పులు తెచ్చుకోని అంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అంటాం. అంటే సపోజ్ మనం కూర్చునే పద్ధతి మార్చుకోవడం, పెద్ద పెద్ద బరువులు ఎత్తకపోవడం, అలాంటివి మనం జాగ్రత్త వహిస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు.
0: మెడికేషన్ తో కూడా సమస్యకు సమాధానం ఉందంటారా?
1: అవునండి. సో ఇనిషియల్ గా

0: అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి మనం మెడిసిన్స్ జస్ట్ షార్ట్ పీరియడ్ కొన్ని రోజులు మటుకే ఇచ్చేసి మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే అన్నెసరీ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం అంత మంచిది కాదు.
1: పెయిన్ కిల్లర్స్ నొప్పనంగానే వెళ్లి మెడికల్ షాప్ లోకి వెళ్లి ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా పెయిన్ కిల్లర్ వాడడం సర్వసాధారణమైంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: అవునండి, ఇట్లా అంటే పెయిన్ అన్ని పెయిన్స్ ఒకేలాగా ఉండవండి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్ చేయడం వల్ల మనకి కడుపులో అల్సర్స్ రావడం గానీ లేకపోతే కిడ్నీ మీద చెడు ప్రభావం చూపించడం గానీ ఇలాంటివి మనకి సర్వసాధారణంగా మేము పేషెంట్స్ లో చూస్తుంటాం. అట్లా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడకూడదండి. ఒకవేళ మీకు చిన్న చిన్న పెయిన్స్ అనిపిస్తే సరే, మీరు డాక్టర్ దగ్గరకు అపాయింట్మెంట్ వచ్చేందుకు కేవలం ఆయింట్మెంట్ రూపంలో కానీ లేకపోతే ఏదో తైలాలో ఏదైనా పర్వాలేదు. టాపికల్ అప్లికేషన్ చాలా సేఫ్. లేదంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకొని రెండో రోజు మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమం.
1: డాక్టర్ గారు, ఒక పేషెంట్ని పూర్తిగా డయాగ్నైజ్ చేసిన తర్వాత వారికి ఏ రకమైన మెడిసిన్ వారికి ఇబ్బంది కలగకుండా ఏదైతే మేలవుతుంది డాక్టర్ గారు నిర్ధారించి ఇచ్చిన మేరకే వాడాలి, కానీ సొంతంగా వాడినట్లయితే అది ఇతరత్ర కొండనాలుకకు మందేస్తే ఉండనాలుక పోయినట్టు వేరే సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉందంట?
0: కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ డిసీజ్ కి ఈ మందు ఉంటుందని ఉండదు. ప్రతి ఒక్కటి కూడా టైలర్ మేడ్ అంటాం. అంటే ఏ పేషెంట్ కి ఎలాంటి మందు సరిపోతుంది. సపోజ్ నార్మల్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకు ఒక రకమైన మందు ఉంటుంది. షుగర్ పేషెంట్ ఉన్నాడు, షుగర్ పేషెంట్ కి వేరే రకమైన ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అట్లా ఒక్కొక్క పేషెంట్ కి ఆయన యొక్క మెడికల్ హిస్టరీ అండ్ ట్రీట్మెంట్ హిస్టరీని బట్టి మనం ఏ టాబ్లెట్ ఇవ్వాలన్నది నిర్ధారణ చేస్తాం.
1: ఈ మధ్యలో గమనిస్తుంటాం డాక్టర్ గారు, సోషల్ మీడియా పిచ్చిలో పడి ప్రతి చిన్న సమస్యకి ఆన్లైన్ లో చూడటము, నిష్ణాతులైనా కాకపోయినా వాళ్ళ వాళ్ళ సలహాలు పోస్ట్ చేయడము, నిమిషం 2 నిమిషాల వీడియోలు చూడము, ఈ ఆసనం వేస్తే తగ్గిపోతుంది, ఈ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది, ఈ మందు వాడితే తగ్గిపోతుంది అని సొంత స్వీయ చికిత్స చేసుకునే చాలా మందిని చూస్తున్నాం. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా?
0: ఎవరైతే సోషల్ మీడియాలో అంటే కొందరు డాక్టర్లు చేస్తూ ఉండవచ్చు వీడియోస్ కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాస్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీడియోలు తయారు చేస్తున్నారు. అట్లాంటివి వీడియోస్ చూడడం అలాంటివి అనుకరించడం చాలా డేంజరస్ అండి. సో కాబట్టి మీరు మెడికల్ ఎక్స్పర్టీస్ అంటే కరెక్ట్ గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి సంప్రదించి మీ యొక్క రోగ నిర్ధారణ అయిన తర్వాతే దానికి తగిన మందులు తీసుకోవడం చాలా మంచిది. ఇట్లా సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ ఇలాంటివి దయచేసి ఎవరు పాటించవద్దు. అలాంటివి చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే మీకున్న మెడికల్ కండిషన్ లో ఒక యోగా ఎక్స్పర్ట్ కన్సల్ట్ చేసి మీకు సరితగ్గట్టుగా ఎక్సర్సైజ్లు యోగా అలాంటివి చేయడం చాలా మంచిది.
1: కస్టమైజ్ చేసుకోవాలి.
0: అవునండి,
1: అలా కస్టమైజ్ చేసుకోకుండా సమస్య ఉన్నవాళ్ళు గనక కష్టతరమైన ఆసనాలు చేసినట్లయితే సమస్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
0: అవునండి.
1: డాక్టర్ గారు, సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏ టైం ఉంటుంది?
0: జనరల్ గా అండి మనకి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నర్వ్ మీద ప్రెస్ అయినప్పుడు కాలు లాగుతూ ఉండడం, దాన్ని సయాటిక్ పెయిన్ అంటాం. తర్వాత జనరల్ గా అండి మనం కొన్ని రోజులు 3 మంత్స్ దాకా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే సర్జరీకి వెళ్లకుండా మందులతోనే మనం కంట్రోల్ చేయగలమా, ఫిజియోథెరపీతో కంట్రోల్ చేయగలమా అన్నది అబ్జర్వ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే నరము ప్రెస్ అయినప్పుడు ఆ కండరాలు బలహీన పడుతున్నాయో లేకపోతే తిమ్మిరి అన్నది మంటలు అన్నవి అసలు కంట్రోల్ అవ్వడం లేదో అప్పుడు మనం సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది అన్నది ఒకటి మేము ఎంఆర్ఐ ద్వారా మేము డయాగ్నోస్ చేస్తాం. సో ఎంఆర్ఐలో మనకి ఆ డిస్క్ ఎంత ప్రొలాప్స్ అయింది లేకపోతే కెనాల్లోకి ఎంత ప్రొట్రూడ్ అయింది అవన్నీ కూడా చూసి కంపల్సరీ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, సర్జరీ అనగానే ప్రస్తుతం ఉండే మెడికల్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కదండి, పూర్వంలాగా ఓపెన్ చేసి సర్జరీ చేసే పద్ధతులు ఉన్నాయా, లేదంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల మినిమం పెయిన్ తో చేసే పద్ధతులు ఏమైనా ప్రస్తుతం ఉన్నాయంటారా?
0: ఇప్పుడు ఇంతకుముందు అండి మీ డిస్క్ డిసీజ్ వచ్చినప్పుడు మేము లామినెక్టమీ అంటే వెన్ను పూస యొక్క వెనుక భాగం కట్ చేసేసి డిస్క్ దాకా వెళ్లి డిస్క్ తీసేవాళ్ళం. దాంతో ఏంటంటే పేషెంట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ లామిన్ అన్నది అంటే ఒక భాగం మనం పూర్తిగా తీసేస్తున్నాం కాబట్టి పర్మనెంట్ డిజబిలిటీస్ అన్నది ఇంతకుముందు వచ్చేవి,
1: రికవరీ టైం కూడా ఎక్కువ ఉండేది,
0: చాలా ఉండేది. తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే పని చేస్తున్నాడో మళ్ళీ అదే పనికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్, మినిమల్లీ అసిస్టెడ్ కీ హోల్ సర్జరీస్ ఇవన్నీ కూడా సింపుల్ గా పేషెంట్ డే కేర్ ప్రొసీజర్స్ అయిపోయినాయి. అంటే ఉదయం పేషెంట్ అడ్మిట్ అవుతారు, సర్జరీ చేసేస్తారు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయండి.
1: డాక్టర్ గారు, ఇనీషియల్ గా సమస్యని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే అది పోను పోను సమస్య తీవ్రతరమైపోయి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందంటారు?
0: ఇనీషియల్ సిమ్టమ్స్ ఫస్ట్ లో వచ్చిన లక్షణాలు మనం గుర్తించకపోవడం వల్ల అది నరు కంప్లీట్ గా డెడ్ అయిపోవచ్చు. డెడ్ అయిపోయినప్పుడు ఇంకా సపోజ్ కాళ్ళు తీసుకుందాం అనుకో, పూర్తిగా పాదం పడిపోవచ్చు, అంటే ఫుడ్ డ్రాప్ అంటాం. ఫుడ్ డ్రాప్ వచ్చేసిన తర్వాత ఇంకా మనం సర్జరీ చేసినా కూడా అది రికవర్ అవ్వదు. సో కరెక్ట్ టైంలో మనం డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఏదైతే ఉందో దాని యొక్క ట్రీట్మెంట్ అంటే సర్జరీ పరంగా గానీ మెడికల్ పరంగా గానీ తీసుకుంటే మనం కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు.
1: అంటే ఒక విధంగా అక్కడ వెళ్లే సప్లై కరెంట్ కట్ కాకముందే మనం రిపేర్ చేసుకోవాలంటే.
0: అవునండి, కరెక్ట్.
1: డాక్టర్ గారు, ఈ సర్జరీ అయిన తర్వాత స్లిప్ డిస్క్ విషయాలు

0: సమయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, రికవరీ టైం ఎంత పడుతుంది?
1: పూర్వకాలంలో మనం చేసే లామినెక్టమీకి అయితే ఏమో పేషెంట్ కి చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన ఈ మినిమల్ ఇన్వేసివ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయినాయండి. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, సో డే వన్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత రెండో రోజు నుంచే మనం పేషెంట్ కి అడ్వైస్ చేస్తాం. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే వెన్నుపూస పక్కకుండే కండరాలని బలపరచడం. సో ఇవన్నీ కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఫిజియోథెరపీ ద్వారా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. యోగాసనాల్లో తీసుకుంటే భుజంగాసనం చాలా మంచి ఆసనం అని చెప్తూ ఉంటాం. ఏ స్పైన్ సర్జరీ అయినా కూడా భుజంగాసనం లాంటి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి.
0: ఏదేమైనా నిష్ణాతులైన యోగాచార్యులు డాక్టర్ల సలహా మేరకే ఆసనాలు గానీ ఇతరత్ర ట్రీట్మెంట్ ప్యాటర్న్ గానీ తెలుసుకుని పాటించడం కరెక్ట్ అంటారు?
1: కరెక్ట్ అండి. అది సొంత వైద్యం చాలా డేంజరస్. ఏదైనా కూడా మెడికల్ ఎక్స్పర్టీస్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే మనకి ఏ ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఉంటుందో అది నిర్ధారణ అయిన తర్వాత వాళ్ల గైడెన్స్ లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం, స్లిప్ డిస్క్ సమస్యలు, ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:31. జనరంజనిలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324 0852 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. జనరంజనిలో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి ఉజ్వల, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్ స్వరూప్ వారి స్నేహితులు కోరుతున్నారు. అలాగే స్వయం కృషి సినిమా నుండి వీరు కోరుతున్న పాటను తప్పకుండా వినిపిస్తాను. మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కొత్తగూడెం డిస్టిక్ ఇల్లంద నుండి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాలో చంద్రశేఖర్, శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఎస్ జానకి పాడిన ఈ పాట

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జనరంజని కార్యక్రమంలో సిరివెన్నెల చిత్రం నుండి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు రిక్వెస్ట్ పంపించారు. అలాగే కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఒక మంచి పాట.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
4: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 7:47. జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324 0852 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.
0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు.

0: FM 102.8లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట బాలభారతం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం. ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి దేవునూరి వీరయ్య, యాదమ్మ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, లక్ష్మీ, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగా నర్సయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ

అదమ్మా అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జప భూమేశ్వర్ లక్ష్మీ శ్రీశాంక్ బండి శివాజీ చంద్రకళ జోగా నర్సయ్య పద్మ గుజ్జేటి ఆనంద్ సరోజిని శ్రీనిక వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో. ఇప్పుడు వినబోతున్న పాట నాలుగు స్తంభాలట చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. వేటూరి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించారు. ఈరోజు హాస్యబ్రహ్మ జంధ్యాల గారి వర్ధంతి, వారిని గుర్తు చేసుకుంటూ ఈ పాటను మాకు వినిపించండి అని కోరిన శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికశ్రీ, హర్షతేజ్, అలాగే హైదరాబాద్ వనస్థలిపురం నుండి దొర్నాల బాలాజీ, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీ కండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు. ఇప్పుడు సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు జనరంజనిలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్యే కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
2: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
3: జనరంజనిలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన పాటలు వింటారు.

0: ఇట్టి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు. ఇదే మన జనరంజని. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ మాట్లాడుతున్నాను మేడం. నమస్కారం.
0: నమస్తే గణేష్ గారు, మరి జనరంజని కార్యక్రమంలో మీరు వినాలనుకుంటున్న పాట?
1: ముత్యాల పల్లకి సినిమాలో తెల్ల వారక ముందే పల్లెలేచింది అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే, తప్పకుండా అండి, మీరు అడిగిన పాటని జనరంజనలో వినిపిస్తాం.

0: హలో,
1: శుభోదయం.
0: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము శ్రీకాకుళం జిల్లా వజ్జకుత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నామా.
0: ఓకే నాగేశ్వరరావు గారు, మరి ఈ రోజు జనరంజని కార్యక్రమంలో మీరు వినాలనుకుంటున్న పాట ఏంటి?
1: మా చైర్మన్ చలమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన నయనాలు కలిపే తొలిసారి హృదయాలు విరిసే మళ్ళీసారి అనే పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తాం జనరంజనిలో. వింటూనే ఉండండి, ఓకేనా?

0: హలో,
1: నమస్తే అండి. నేను వై వెంకటరెడ్డి ఇలాకవరం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే వెంకటరెడ్డి గారు, ఈరోజు జనరంజని కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాట
1: కాలాపాని. ఈ సినిమాలోంచి శమంతి పువ్వే విరభూషను అంది సిరివిందంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన రాజశ్రీ గీతానికి ఇళయరాజా సంగీతం అండి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన పాటను ప్లే చేస్తాం. ఓకేనా?

0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం, మేము పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్యన్ మేడం.
0: ఓకే, గుడ్ మార్నింగ్ మిరియాల తిరుమలయ్య గారు. ఈ రోజు జనరంజని కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాట
1: నింగిలు అనే పాట ఉంది కదా మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. జేబు దొంగ సినిమా నుంచి మీరు అడిగిన పాటను వినిపిస్తాం. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ వింటూనే ఉండండి జనరంజని.

0: హలో, గుడ్ మార్నింగ్.
1: వెరీ గుడ్ మార్నింగ్.
0: ఎవరు
1: ఎలా
0: మాట్లాడండి?
1: ఉన్నారండి?
0: నేను చాలా చక్కగా ఉన్నాను, మీరెలా ఉన్నారు?
1: నేను కూడా మీలానే చాలా చక్కగా ఉన్నానండి. నేను మురళి మాట్లాడుతున్నాను.
0: ఓకే మురళి గారు, మరి ఈ రోజు జనరంజనిలో మీరు వినాలనుకుంటున్న పాట?
1: వినాలనుకుంటున్న పాట ఏంటంటే ప్రేమికుడు చిత్రం నుంచి ఎర్రా నీ కుర్రదా నీ గోపాల.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అడిగిన పాటను ప్లే చేస్తాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది కదూ. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఇది మనందరి జనరంజని. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు విన్నారు.
1: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
2: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హి నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.

0: 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:45.
2: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
3: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
1: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట జానకిరాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట వేటూరి సాహిత్యానికి కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వారి కుటుంబ సభ్యులు, అలాగే పావని, విజయ్ కుమార్, సత్యసూర్య ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. అలాగే గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 8:54.
1: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగిబిల్ బ్రిడ్జ్, అటల్ టనెల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి. ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
2: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై అకల్పనీయ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: జనరంజనిలో ఇప్పుడు వినిపించబోతున్న పాట మంచి చెడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం ఆత్రేయ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కనకారావు పార్వతి పెడన వీరభద్రాపురం నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే కీసర మండలం గోధుమగుంట గ్రామం నుండి బండి కృష్ణగూడ వారి కుటుంబ సభ్యులు, అలాగే మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధిబాబు, రాగ్విబాస్, విభూ, బిఎన్ రెడ్డి, చైతన్య నగర్ నుండి జగన్నాథ్ రిక్వెస్ట్ పంపించారు. గోపికిషన్, ఉమాపతి, ఆదిపట్ల కరాడి నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం ఈ పాట

0: మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ అ ప్రీమియర్ బీ స్కూల్ షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
5: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
6: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హి నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
5: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
0: మీరింతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీగీతాలు విన్నారు. మరిన్ని సినీగీతాలను ఎవర్ గ్రీన్ హిట్స్ 10 గంటలకు ప్రసారమయ్యే ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో వినవచ్చు. శ్రోతలందరూ, రిక్వెస్ట్ పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. రాష్టంలో చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రిని కోరారు. దీనివల్ల వేల మంది చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుండగా విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు

శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలియజేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంలో జల సంరక్షణ, గ్రామీణ జీవనోపాధి, మౌలిక వసతులు, విపత్తు నిర్వహణ కేటగిరీల్లో 318 పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేస్తుందని, ఇది రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్టంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈవేళ నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం 37 హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు జాతీయ పఠన దినోత్సవం జరుపుకుంటున్నారు. గ్రంథాలయ అక్షరాస్యత ఉద్యమ పితామహుడైన పిఎన్ పణికర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 1996లో అధికారికంగా పఠన దినోత్సవాన్ని ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే రిక్వెస్ట్ పంపించండి. మా నెంబర్ 0402324085 2, మీ పేరు, అలాగే మీకు నచ్చిన పాట పేరు.

ఎవర్ గ్రీన్ హిట్స్లో సిద్ శ్రీరామ్ పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. ఈ పాటను రిక్వెస్ట్ చేసిన శ్రోతలు శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమరి, ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నేదునూరి కళ్యాణ్చారి, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ వారి కుటుంబ సభ్యులు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జాన్కంపేట్ నుండి సునంద, చింత వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బరి సదానంద్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
4: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఫిదా చిత్రం కోసం మధుప్రియ రామ్ కి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుపల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ.

0: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేష శ్రోతల కోసం కూడా ఈ పాట వినిపించాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లబ్ లో సమయం 10:22:39. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో పుష్ప 2 మూవీ కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్వి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సుపరిట్ ట్రాక్.

0: ఇదే పాటను మాకోసం వినిపించమని కోరిన శ్రోతలు జమీలా, అమీన్ ఖాన్, నోమాన్ ఖాన్, సాయిష్ట, జబీన్ ఖమ్మం నుండి రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం కూడా ఈ పాట వినిపించాను.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ యాదాద్రి భువనగిరి వలగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదునేరి లక్ష్మయ్య, జంగమ్మ, నిహారిక, వినోద్ కుమార్, పూర్ణ తేజశ్రీ, తనజశ్రీ, హరిదీక్షిత్ కోరుతున్నారు. అలాగే వెంకటేష్ నందిపేట నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వి మూవీ కోసం అమిత్ త్రివేది, సాహస తిరుపతి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండారావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారులక్ష్మి, అలాగే బొమ్మలగుడి నుండి అరుణ్, విజయ్, కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. స్టూడియో క్లబ్ లో సమయం 10:42:59. ఇప్పుడు వినబోతున్న పాట ఇష్క్ మూవీ నుండి రాజ్ హసన్ అనూప్ శ్రావణి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి న్యావనంది నుండి శ్రీరామ హనుమాన్లు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, జిబ్లక్పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: అది
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: వసంత, హరీష్, హరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీశాంత్ చారి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే హన్మకొండ జిల్లా నుండి సమ్మయ్య, స్వరూప, రవీందర్, ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాములు, మిన్ను, శ్రీను, గంగాధర్, రమేష్ వారి కుటుంబ సభ్యులు ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. వీరి కోసం వినిపిస్తున్నాం భలే భలే మగాడు వై చిత్రం కోసం నాని వారి ఏర్పడిన పాట.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: నానా, నాకు ఐటీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐటీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐటీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రాంలో. చివరిగా వినబోతున్న పాట ప్రేమ కావాలి చిత్రం కోసం అనూష్ అంజనా సౌమ్య పాడిన పాట. భువనచంద్ర సాహిత్యానికి అనుప్రభేన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ రాజేష్ ఖన్నా, సుంతరాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, అలాగే వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, పెద్దంబర్పేట నుండి గుండు అంబద, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య కోరుతున్నారు. అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట. 11 గంటలకి వార్తల ముఖ్యాంశాల అనంతరం లక్ష్మీ ప్రసన్న ఆర్జే, నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత నిధులు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు. అమెరికాలోని డల్లస్లో 31వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరగనున్న G20 సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వీక్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆహ్వానాలందాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేయనున్న జీరామ్జీ పథకం విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం అనుసరించిన విధానంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. ఆ రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దీపికా పండే సింగ్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెలఖరులో జరగనున్న బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను, ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆహ్వానించారు. గురువారం ఢిల్లీలో ఆయన నితిన్ నబిన్ను కలుసుకున్నారు. పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారని గుర్తు చేశారు. గురువారం నాడు ఎంపీ ఎమ్మెల్యేల కల్చరల్ సెంటర్లో కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. వైద్య కళాశాలలో 344 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఈ నెల 22వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు

కార్యాలయం తెలియజేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఈ విభాగం ఆర్థికపరమైన అంశాలని డిఎస్హెచ్ పేరిటే కొనసాగనున్నాయి. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నేరాల నియంత్రణలో విశిష్ట సేవలు అందించే అటవీ శాఖ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ రూల్స్ 2026ను రాష్ట ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ నూతన విధానంలో భాగంగా 4 పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈరోజు ప్రపంచ సికిల్ సెల్ నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైన రక్త రుగ్మత. దీనివల్ల ఎర్ర రక్త కణాలు వాటి సాధారణ గుండ్రని ఆకారం కోల్పోయి నెలవంక ఆకారంలోకి మారుతాయి. వ్యాధి నిర్మూలన కోసం పరిశోధనలకు మద్దతు ఇవ్వడం, ముందస్తు పరీక్షలను ప్రోత్సహించడం, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చూడడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోల సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఒక సూపర్ స్టార్, ఒక ప్రముఖ దర్శకుడు, మరో స్టార్ హీరో భార్య తారగడంతో విడుదలైన సినిమా అది. స్టార్టింగ్లో ప్రేక్షకులు కన్విన్స్ అవ్వలేదు. ఓ 2-3-4-5 రోజుల తర్వాత చూడండి, జనాలకు విపరీతంగా నచ్చేసి థియేటర్స్కి క్యూ కట్టారంతే. డబ్బింగ్ సినిమానే అయినా స్ట్రైట్ తెలుగు పిక్చర్స్కి ధీటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అంతేనా, ఒక ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్ క్లాసిక్ హారర్గా నిలిచింది. అర్థమైందా ఆ సినిమా ఏంటో? ఎస్, చంద్రముఖి. మూవీ రివ్యూ ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో మీకోసం. స్టే ట్యూన్డ్.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా హై తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బడ్ జాతా హై వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హి బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి,

0: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రముఖ దర్శకుడు పి వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ హీరో ప్రభులతో మల్టీ స్టారర్ గా రూపొందించిన క్లాసిక్ హారర్ చంద్రముఖి. 2005లో విడుదలైన ఈ సినిమా విశేషాలు మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. మరి పాట వినిపిస్తాను ముందుగా.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా హై తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా హై వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి,

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా హారర్ అంటే వీలైనంత తక్కువ లైటింగ్ తో, భయం కలిగించే సౌండ్ ఎఫెక్ట్స్ తో, కాస్త నెగిటివ్నెస్ ఉండే రివెంజ్ స్టోరీలే తెలుసు మనకు కదా. సినిమా చూస్తున్న సేపు భయం భయంగానే ఉంటుందిగా, తప్ప ఎక్కడ ఫీల్ గుడ్ అనేది అనిపించదు మనకు. కానీ అలాగే కాదు, ఇలా కూడా ప్రేక్షకులను భయపెట్టొచ్చు, సక్సెస్ అవ్వచ్చు అని చంద్రముఖితో ప్రూవ్ చేశారు దర్శకులు పి వాసు. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూనే ఉండండి మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినిపిస్తున్నాను ముత్తు సినిమా నుంచి ఎనర్జెటిక్ డ్యూయెట్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మూవీ రివ్యూ వింటున్నాం. గుర్తుకొస్తున్నాయి చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జ్యోతిక, నయనతార, నాజర్, వడివేలు ఇంకా భారీ తారగడంతో స్క్రీన్ అంతా కన్నుల పండగ కనిపిస్తుంది. ఇక స్టోరీ కోసం దర్శకుడు ఎంచుకున్న ప్యాలెస్ అయితే మామూలుగా ఉండదు. రాజుల కాలం నాటి అలంకరణ వస్తువులు, సిల్క్ కర్టెన్స్, భారీ భారీ ఫ్లవర్ వాజులతో ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. సినిమాను ఒక పాజిటివ్ వైబ్తో చూడటానికి దర్శకులు తీసుకున్న జాగ్రత్త ఇది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తాను చంద్రముఖి సినిమా నుంచి ఈ అద్భుతమైన పాట. ఆ తర్వాత చెప్పుకుందాం మరిన్ని కబుర్లు. స్టే ట్యూన్డ్.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హారర్ సినిమాలో అసలు పాటలే ఉండవు, ఉన్నా అవి మనకు నచ్చి సూపర్ హిట్ అయ్యేలా అస్సలు ఉండవు, ఏదో సిచ్యుయేషన్ పరంగా వస్తూ ఉంటాయి. కానీ చంద్రముఖి మ్యూజికల్ హిట్ అని మనందరికీ తెలుసు కదా. సిచ్యుయేషన్ని క్రియేట్ చేసుకుని మరీ చక్కటి పాటలు ఉండేలా చూసుకున్నారు వాసు గారు. ఇందాక విన్నాం కదా అత్తిండో, అదేంటంటే సంగీతం గొప్పతనం గురించి తెలియచేసే పాట. ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకుని హీరో హీరోయిన్కి చెప్పేలా ఉంటుంది ఆ పాట, అద్భుతమైన పాట. మరోటి విన్నాం చిలుక పద పద కైట్స్ పతంగులు ఎగరేసేది. అసలు మన వివిధ భారతిలో సంక్రాంతి కనుమ పండుగ వస్తే ఆ పాట లేకుండా అయితే ఉండదు. ఇన్ని సంవత్సరాలు 20 ఇయర్స్ అవుతుంది కదా కదా, అది అది గొప్పతనం, ఆ పాటలు గొప్పతనం. ఇప్పుడు వినబోయే పాట ఒక సందర్భం అంటే నిశ్చితార్థం సందర్భంగా క్రియేట్ చేసిన ఒక పాట. ఇది కూడా సూపర్ హిట్ సాంగ్. ఇక విద్యాసాగర్ గారు అందించిన నేపథ్య సంగీతం స్వరకల్పన చేసిన పాటలు టైమ్లెస్ మాస్టర్ పీస్లు అంతే కదా. ఇప్పుడైతే పాట వినిపిస్తున్నాను ముందుగా.
1: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రముఖ నటుడు ప్రభు తన తమ్ముడు రామ్ కుమార్ గణేశంతో కలిసి శివాజీ ప్రొడక్షన్స్పై ఈ సినిమాను నిర్మించారు. రజనీకాంత్ ప్రభు గారు ఇందులో ప్రాణ స్నేహితులుగా జీవించారని చెప్పొచ్చు. ఇక ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ సైకియాట్రిస్ట్ ఈశ్వర్గా రజనీకాంత్ గారు నటించారు. అంతవరకు ఆయనను ఒక ఫుల్ లెంత్ మాస్ పవర్ఫుల్గా చూసిన ప్రేక్షకులకి ఈ సినిమాలో ఈశ్వర్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ కాదా అనిపించింది. మొదట్లో కొంచెం టైం పట్టింది సినిమాని యాక్సెప్ట్ చేయడానికి. మరి ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు, చెప్తాను. ఇంకా విశేషాలు వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇప్పుడు వినిపిస్తున్నాను శివాజీ సినిమా నుంచి ఈ అద్భుతమైన మెలడీ.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్తాన్ మే ఉర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: హిందూస్థాన్
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముందు మనం అనుకున్నాం కదా, ఇందాక సైకియాట్రిస్ట్గా రజనీకాంత్ గారు వేసిన క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్గా అనిపించింటుంది ప్రేక్షకులకి, అంటే పవర్ఫుల్గా కొంచెం మాస్ ఎలిమెంట్స్తో చూసే అలవాటు కాబట్టి ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు సినిమాని. కానీ సినిమా స్టోరీ అందులో రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూశాక ఫిదా అయిపోయారు అందరూ. జ్యోతిక గారి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హీరోయిన్గా నయనతార మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. యాక్చువల్గా మలయాళ సినిమా మణి చిత్రతాయి ఆధారంగా పి వాసు కన్నడంలో ఆప్తమిత్రగా రీమేక్ చేసి తమిళంలో చంద్రముఖిగా రీమేక్ చేసి తెలుగులో డబ్ చేశారన్నమాట. సో అన్ని భాషల్లో విజయవంతమైన సినిమా చంద్రముఖి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను దళపతి సినిమా నుంచి ఈ పాట, ఆ తర్వాత చెప్తా మరిన్ని కబుర్లు. స్టే ట్యూన్ టు గుర్తుకొస్తున్నాయి.

జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. డిసోసియేట్ ఐడెంటిటీ డిజార్డర్ అనే ఒక మానసిక సమస్యను, పగ తీర్చుకోవాలనుకుంటున్న ఒక ఆత్మను మిళితం చేసి కథ స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు వాసుగారు. కాస్త హాస్యం, కొంచెం క్లాసినెస్ జోడించడంతో క్లాసిక్ కామెడీ హారర్గా అందరినీ అలరించింది చంద్రముఖి. ఇక ఈ సినిమా మరో ప్రత్యేకత ఏమిటంటే, సైన్స్ శాస్త్రం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మొత్తం సినిమా తీశారు. అంటే దేన్ని సపోర్ట్ చేసినట్టు కాకుండా, దేన్ని ఎక్కువ చేసినట్టు తక్కువ చేసినట్టు కాకుండా బ్యాలెన్స్డ్గా అనమాట మొత్తం సినిమా అలాగే తీశారు. ఇక క్లైమాక్స్ కూడా కంక్లూజన్ ఇవ్వడం చాలా కన్విన్సింగ్గా ఉంటుంది మనకి సినిమా అంతా కూడా. ది

రెండు వరకు. ఇక మలయాళం, కన్నడ, తమిళంలో శోభన సౌందర్య జ్యోతికలు ఎవరికి వారే సాటి అన్నట్టు నటించారు. మరి ఇంకా ఉన్నాయి కబుర్లు, చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను చంద్రముఖి సినిమా నుంచి అద్భుతమైన పాట. ఆస్వాదించండి మరోసారి కాలం తెలియని ఈ కాలం పాటని. అంటే మనం ఎన్నిసార్లు విన్నా తెలీదు, అంత అద్భుతంగా ఉంటుంది పాట. టైం తెలీదు పాట వింటున్నంతసేపు. ఆస్వాదించండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూగా చంద్రముఖి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. April 14, 2005 తెలుగులో అయితే, అంటే మనకు తెలుగులో చెప్పాలంటే సంక్రాంతి సందర్భంగా విడుదలైన చంద్రముఖి అఖండ విజయాన్ని సాధించింది. 19 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం దాదాపు 60 నుంచి 90 కోట్లు వసూలు చేసిందంటేనే తెలుస్తుంది కదా ఈ సినిమా జయత్రయాత్ర. అండ్ మీకు తెలుసా, హైదరాబాద్లోని శాంతి థియేటర్లో 890 రోజులు ప్రదర్శించబడి ఆ సంవత్సరం అత్యధిక వసూలను సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు, నిజమే. కానీ కొన్ని సినిమా స్టోరీలకు రిపీటెడ్ బ్యారియర్స్ కూడా ఉండవని నిరూపించిన చిత్రం చంద్రముఖి. ఆల్రెడీ 4 భాషల్లో విడుదలై విజయవంతం అయ్యే అవడమే కాకుండా మళ్లీ మళ్లీ ఆ స్టోరీతోనే సినిమాలు వచ్చాయంటే ఆడియన్స్కే కాక సినీ ప్రముఖులకు ఎంత నచ్చిందో అర్థమవుతుంది. నాగమల్లి, చంద్రముఖి 2 ఈ విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. మరి కొంచెం ప్లెజెంట్గా, మరికొంచెం భయంగా, ఇంకొంచెం ఎగ్జైటింగ్గా, అప్పుడప్పుడు నవ్వుతూ, పాటల్ని ఆస్వాదిస్తూ, కాస్త సానుభూతి చూపిస్తూ, సకుటుంబ సపరివార సమేతంగా చూసే క్లాసిక్ కామెడీ హారర్ మ్యూజికల్ రీమేక్ మూవీ చంద్రముఖి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.FM వీబీ స్టూడియోల సమయం 12:05 దాటింది. స్టేట్ 24 చైతన్య స్ఫూర్తి.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్చే లక్ష్మి. సమ్మర్ అంటే సెలవులు, మండే ఎండలే కాదు, స్వీట్ స్వీట్ మామిడి పళ్ళు కూడా గుర్తొస్తాయి మనకు కదా. ఎంత తీయగా ఉంటే మామిడి పళ్ళు అందరు ఇష్టంగా తింటారు. మామిడి పండ్లకు రాజు అని పిలుస్తారు పండ్లకు కదా మామిడిని. మన భారతదేశంలో లభించే వందలాది మామిడి పండ్లలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కానీ వీటన్నిటిలోకి మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ మట్టిలో పండే నూర్జహాన్ మామిడి అత్యంత విలక్షణమైనదట. అసలు పేర్లోనే ఉంది చూడండి ప్రత్యేకత, నూర్జహాన్ అంటే ప్రపంచానికి వెలుగునిచ్చేది అని అర్థం. మరి మామిడి రకం స్పెషాలిటీస్ ఏంటో చెప్తాను. ఈ నూర్జహాన్ మామిడి రకం స్పెషాలిటీస్ ఏంటో చెప్తాను. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇసుపిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. నూర్జహాన్ మామిడి పండు స్పెషాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా నూర్జహాన్ మామిడి పండు చూడటానికి మిగతా మామిడి పండ్లకంటే కూడా అసాధారణంగా ఉండి నోరూరించే సువాసనతో తీయటి రుచితో పండ్ల ప్రేమికులను మంత్రముగ్ధులం చేస్తోందట. మార్కెట్లో ఒక్కో పండు 1500 నుంచి 3000 వరకు పలుకుతుందంటేనే ఈ మామిడి పండు క్రేజ్ ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు కదా. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. చెప్పే ముందు ఒక మంచి పాట వినిపిస్తాను హాయ్ నాన్న సినిమా నుంచి. అందుకంటే ముందుగా ఒక స్పాట్, ఆ తర్వాత పాట. స్టే ట్యూన్డ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్,

0: ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
1: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. మామిడి పండ్లలో అరుదైన రకమైన నూర్జహాన్ మామిడి పండు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు తెలుసా, ఈ అరుదైన మామిడి పండ్లు ప్రపంచంలో మరెక్కడా దొరకవట. అందుకే కదా మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం, మన భారత్లో తప్ప. అది కూడా కేవలం మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా కతివాడ గ్రామంలో అక్కడి తోట యజమాని శివరాజ్ సింగ్ ఈ అద్భుత ఫలాలను సాగు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ అరుదైన పండ్లను పండించే శివరాజ్ సింగ్ ఏమంటాడో తెలుసా, నా తోటలో పండే నూర్జహాన్ మామిడి పండు నిజంగా ప్రకృతి ఇచ్చిన వరం. దీని రుచి సాటిలేనిది. ఒక బొప్పాయి పండు కంటే పెద్దదిగా కనిపించే ఈ పండు 3 నుంచి 5 కిలోల వరకు ఉండటం దీని ప్రత్యేకత అని సగర్వంగా అంటాడు. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో బద్రీనాథ్ మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూట్ మీకోసం ఆన్ ద వే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మామిడి పండులో అరుదైన నూర్జహాన్ మామిడి పండు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఈ నూర్జహాన్ చరిత్ర ఇప్పటిది కాదు, 50 ఏళ్ల క్రిందటిది. శివరాజ్ సింగ్ తండ్రి గుజరాత్ కు చెందిన రాజపూర్ రకాన్ని జహంగీర్ అనే మరో రకంతో అంటకట్టి ఈ కొత్త నూర్జహాన్ అనే పండ్ల జాతిని సృష్టించాడు. అప్పటి అందాల బాలీవుడ్ నటి నూర్జహాన్ పేరును ఈ పండుగ పెట్టాడనమాట. ఇక గతంలో భారత మాజీ రాష్ట్రపతులతో సహా ఎంతో మంది దేశాధినేతలు, ప్రముఖులు ఈ పండు రుచిని ప్రశంసించారట. ఎన్నో జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్న ఈ మామిడి శివరాజ్ సింగ్ కుటుంబ 3 తరాల వారసత్వం. ప్రస్తుతం వాళ్ల తోటలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తున్నా, అంటే అన్ని రకాల పండ్లతో పాటు ఈ అరుదైన వారసత్వాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడుతోంది ప్రస్తుత యువతరం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. యాక్చువల్గా మన భారతదేశం అన్ని రంగాలను అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయ ఆధారిత దేశంగా ప్రసిద్ధిగా ఉంటూనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది అనడానికి ఒక ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎనీవే, స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడైతే మీకోసం వచ్చేస్తుంది ఈ సూపర్ సాంగ్.

మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.

0: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: సమయం సరిగ్గా 12:30. ఇప్పుడు వినండి వార్తలు. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15,00,000 పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజి రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతికాధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విపిజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: అన్నాడు. జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్టస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్ట్రపతి అన్నారు.
1: उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. ये संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गया थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50 లక్షల డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో 100% హెచ్పివి వ్యాక్సినేషన్ శాతం లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా మెక్సికోలోని గోడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.FM బీబీ స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
0: Welcome to Eat Fit.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఆకాశవాణి వివిధ భారతి 102.FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. లక్ష్మితో వింటున్నారు ఈట్ ఫిట్. పెరుగుతున్న పిల్లలు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి మనం పిల్లలకి మంచి పోషకాలు ఉన్న ఫుడ్ ఇస్తున్నామా, వాళ్ళ ఎదుగుదల కరెక్ట్గానే ఉంది కదా అనే డౌట్ ఉంటుంది. అందుకే వీటిల్లో పోషకాలు ఉన్నాయో వెతికి మరీ పిల్లలకి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఒక మంచి హెల్త్ ఫుడ్ ఏంటో చెప్పన, పెసర్లు, మూంగ్ దాల్. ఏదైనా సరే ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు ఎంతో అవసరం అంటారు ఆరిక నిపుణులు. మరి పెసర్లు ఎంత మంచివో హెల్త్కి మీతో షేర్ చేసుకుంటాను. అలాంటి విషయాలన్నీ కూడా కీప్ లిజనింగ్ ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే మీకోసం మరో సూపర్ సాంగ్.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఆరోగ్యానికి, ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకి ఎంతో అవసరమైన ముఖ్యమైన పెసర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పెసరలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయట. ఇది శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుందట. మరి ఇన్ని పోషకాలున్న పెసర్లను మనం ఎన్ని రూపాల్లో తీసుకోవచ్చో తెలుసా? చెప్తాను, వింటుంటారుగా ఈట్ ఫిట్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఖుషీ మూవీ నుంచి ఈ మెస్మరైజింగ్ డియట్.

0: 0406386.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. పెసర్లలో ఉండే పోషకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే పెసర్లను ఎన్ని రూపాల్లో ఎన్ని రకాలుగా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చో కూడా చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్గా పెసర్లను నానబెట్టి మొలకెత్తితే స్ప్రౌట్స్గా తీసుకుంటాం. ఈ సంగతి అందరికీ తెలుసనుకోండి. కాకపోతే పెసర్ల సలాడ్ కూడా చేసుకోవచ్చు, తెలుసా? చాలా సింపుల్. ఉల్లి, టమాటా, నిమ్మరసం, చాట్ మసాలా కలిపి స్నాక్స్లా తీసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి, జిమ్ చేసేవారికి ఇది మంచి ప్రోటీన్ డైట్. మరి ఇంకా ఉన్నాయి పెసర్లతో ఎన్ని వంటకాలు తయారు చేయొచ్చు, అవన్నీ కూడా హెల్త్కి ఎంత మంచివో చెప్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: లలిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490.

శాకుంతలం సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య ప్రసాద్ లిరిక్స్, రమ్య బెహర గానం, అద్భుతమైన పాట. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM. పెసర్లో ఉండే పోషకాల గురించి అండ్ పెసర్లని ఎన్ని రకాలుగా ఎన్ని వంటకాలుగా మనం మన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చో మీకు చెప్తున్నానమాట. పెసర్లతో తయారు చేసుకునే ఫేమస్ పెసరట్టు కదా, అల్లం పచ్చిమిర్చితో తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్టు అట్టు కంటే పెసరట్టు చాలా మంచిదంటున్నారు పోషకాల నిపుణులు. మూంగాల్సు, పెసరవడలు, పెసర హల్వా, లడ్డూలు తక్కువ టైంలో టేస్టీగా తయారు చేసుకునే వంటకాలు. సో పెసరపప్పును కేవలం పప్పుచారుకే పరిమితం చేయకుండా ఇలా డిఫరెంట్ వంటలుగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదట అనేది నిపుణుల మాట. మరి ఫాలో అయిపోతారా? ఇనివేసి ఇప్పుడైతే మీకోసం వినిపిస్తున్నాను విరూపాక్ష సినిమా నుంచి మరో మెస్మరైజింగ్ సాంగ్. ఎంజాయ్ దిస్.

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాలే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధికి రహదారుల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సాయంత్రం హైదరాబాద్ ఎల్వి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక వార్తల వివరంగా, అభివృద్దికి రోడ్ల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఉదయం కేంద్ర మంత్రి పర్యటించారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో 87 కోట్ల రూపాయల విలువైన రోడ్ల అభివృద్ది పనులకు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్యం నిల్వ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా 23 జిల్లాల్లో సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఏజెన్సీలతో చర్చించారు. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేకుండా 47.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 82 సైలో టెర్మినల్స్ నిర్మించాలని, దీనికి సుమారు 4,450 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. పౌర సరఫరాల శాఖను దేశంలోనే ఆదర్శ ధాన్య నిర్వహణ వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్లో ఇలాంటి భారీ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. నిర్మాణ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా అభివృద్ది మరింత వేగవంతమవుతుందని చెప్పారు. రాష్టంలోని సర్కారు పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గురుకుల విద్యార్థులకు 22, పాఠశాల విద్యార్థులకు 7, వసతి గృహ విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన, కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ స్థాయి ఇన్సెంటివ్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. ఇందులో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం 5 గంటలకు నల్లకుంటలోని ఆర్టీసీ కళాభవన్లో ప్రాంతీయ

0: సదస్సు నిర్వహించనుంది. కేంద్ర బొగ్గునుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్టంలో 20 మైనార్టీ గురుకులాల భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్టంలో చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. దీనివల్ల వేలాది మంది చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి సురేఖ లేఖ రాశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా భాగస్వాములు కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా హన్మకొండ జిల్లాలో నేటి నుంచి 25వ తేదీ వరకు నషాముక్త్ సప్తాహంను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అవగాహన పోస్టును ఆవిష్కరించారు. రాష్టంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈ రోజు నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట వ్యాప్తంగా 37 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్వర్ నిర్వహణ ప్రక్రియ, ఆన్లైన్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేసేలా భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం, సేవల్లో నాణ్యత మెరుగుపరచడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్టంలో నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా రాత్రి వేళ వర్షం కురిసింది. మరోవైపు పగటిపూట వడగాలులు రాష్టాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న 146 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించింది. ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ సహా 13 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో చెరువుల పరిరక్షణలో భాగంగా మొత్తం 24 చెరువుల పునరుద్దరణ పనులను ముమ్మరం చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పరిధిలోని రావంతపూర్ పెద్ద చెరువు పునరుద్దరణ పనులకు హైడ్రా కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ,
1: హైడ్రా మొదటి విడతలో 6 చెరువుల్ని టేకప్ చేసి ఆల్మోస్ట్ అది కంప్లీషన్, 3 అయిపోయినాయి, ఇంకో 3 కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇంకొక 14 చెరువులు ఇప్పుడు హైడ్రా టేకప్ చేస్తుంది. దాంట్లో ఈ రామంతపూర్ చెరువు, ఇతర వేరే చెరువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 1 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మా వైపు నుంచి కూడా అంతా కృషి చేస్తున్నాము.
0: పోటీ ప్రపంచంలో మెరుగైన జీవన విధానానికి యోగా తప్పనిసరని సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ యోగా గురువులు జగన్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
2: మన జీవితంలో యోగా ఒక ముఖ్య భాగం కావాలి అని మనం గుర్తించాలి. ఈరోజు ఎంతో మంది శారీరక మానసిక అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు. వీటికి యోగా ఒక మంచి పరిష్కారం కావచ్చు.
0: ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిదని, ఆ జాగ్రత్తల్లో యోగా ఒక ముఖ్యమైన భాగమని పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
3: యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు కానీ పెద్ద స్థలం కానీ ఏం అవసరం లేదు. రోజుకు కేవలం 20 నుంచి 30 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. శరీరం ఫిట్ గా ఉండటంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. యోగా వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది.
0: రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జమికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్త మహేష్ అన్నారు. వరి వేసేవారు స్వల్పకాలిక వరి సాగు చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
4: కేతి బచావ్ అభియాన్ అనే కార్యక్రమం రైతులకు నేల యొక్క ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించాలి, అధిక ఎరువుల వాడకం తగ్గించడం, పచ్చి రొట్టె ఎరువుల వాడకము, పంట మార్పిడి గురించి వివరించడం జరిగింది. పచ్చి రొట్టె ఎరువులుగా నేలలో కలియదూరినట్టయితే నేల యొక్క సారం పెరగడమే కాక రైతులు మంచి దిగుబడులు పొందుతారని వాళ్ళకి వివరించడం జరిగింది.
0: యూరియా బస్తాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ పనిచేయడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జెండా పండుగలో పాల్గొని మాట్లాడారు.

0: అని ఉండే ఇక్కడ సిరిసిల్లాల సెపరేట్ గా కరెంట్ వచ్చేది. ఆ సెస్ కాస్త మంగళారత్ అయిపోయింది, దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే మొత్తం గవర్నమెంట్ లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు సెస్ లో కలిసిపోతుంటే కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు.
1: కల్తీ పానీపూరి తిని అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నిన్న రాత్రి కవిత పరామర్శించారు. దేశంలో ఈరోజు జాతీయ పఠనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్రంథాలయ అక్షరాస్యత ఉద్యమ పితామహుడైన పిఎన్ ఫణికర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 1996లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేసీఆర్ నగర్లో పానీపూరి తిని అస్వస్థతకు గురై జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 10 పీఎంశ్రీ పాఠశాలల్లో కరాటే నేర్పించడానికి బ్లాక్ బెల్ట్ కలిగిన శిక్షకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచిదానంద చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అభివృద్దికి రహదారుల నెట్వర్క్ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఉంటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.FM బీబీ క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఫ్రైడే అంటే వీకెండ్ జోష్ వచ్చేస్తుంది అందరికీ. సాటర్డే సండే హాలిడేస్ కదా, ఏం చక్క రిలాక్స్ అవ్వచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో స్పెండ్ చేయొచ్చు అండ్ వివిధ భారతిని వింటూ ఆ హ్యాపీనెస్ని జోష్ను రిటర్న్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరి థింకింగ్ ఇలాగే ఉంటుందనుకోండి. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ మామిడి పట్టణం అని ఏ ఊరిని పిలుస్తారు? మరోసారి వినండి క్వశ్చన్ని, ప్రపంచ మామిడి పట్టణం అని ఏ ఊరిని పిలుస్తారు? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ అని వెంటనే వాట్సాప్ 2042324 0852. ఇప్పుడు క్వశ్చన్ అయితే మిమ్మల్ని మామిడి గురించి అడిగాను, కానీ పాట అయితే జామపండు వినిపిస్తున్నాను సింధ్రమ్మ గురించి. ఎంజాయ్ దిస్ క్లాసిక్ సాంగ్.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చిన సింధూరం భూమి నుంచి ఒక క్లాసిక్ సాంగ్ వినేసాం. చంద్రబోస్ గారి సాహిత్యం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక అమ్మాయిని ఇలా కూడా అమ్మాయిని ఇలా కూడా వర్ణించవచ్చా అని అనిపించేలాగా ఉంటుంది. ఎనీవేస్ ఒక సూపర్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో ఏ ఊరిని మామిడి పట్టణం అని పిలుస్తారు అని. చాలామంది పంపించారు ఆన్సర్. అసలు క్వశ్చన్ అడగడం ఆలస్యం, అలా ఆన్సర్స్ అన్నీ వచ్చేసాయి. ఆల్మోస్ట్ అందరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. మళ్ళీ మళ్ళీ పేరు చదివేస్తున్నాను. సుశీల, స్రవంతి, జయలక్ష్మి, కృష్ణస్వామి, శ్రీనివాస్, సీతాదేవిక, రంగా, జాని, శెల్ వెంకటేష్, సుగుణ, కృష్ణకుమారి, వరహరి, యశోద, జానకి, అపర్ణ, సుస్మిత, శ్రీపతి బాబు, డోనల్, సుదర్శన్, బ్రహ్మయ్య, జాక, భూమేశ్వర్, భూలక్ష్మి, కాళ్ళ శ్రీనివాసరావు, సేర్ బాలాజీ, సావిత్రి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ మలీహాబాద్. ఉత్తరప్రదేశ్లో ఉంది ఊరు. ఉత్తరప్రదేశ్లోని మలీహాబాద్ను మామిడి పట్టణం, మామిడి పండ్ల నగరం లేదా పట్టణం అని పిలుస్తారనమాట. అండ్ ఇక్కడ దసరి రకం మామిడి పండు ఫేమస్ అట. సో మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను జగదేక వీరుడు అతిలోక సుందర్ సినిమా నుంచి ఈ క్లాస్ అండ్ మాస్ బీట్ సాంగ్. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ పాట అలా చూసేయండి. చిరంజీవి గారిని, శ్రీదేవిని మరోసారి పాట వింటూ

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైమ్ టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి చక్కటి పాట వినేశారు. నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీ అయిపోయారు అందరూ. అడిగేస్తున్నాను, మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్ని పాటల్లో నటించారు? యాక్చువల్గా చిరంజీవి గారు అంటేనే డ్యాన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్, ఆ గ్రేస్కి, ఆ స్పీడ్కి కదా, అసలు మనం అలా చూస్తూ ఉండిపోతాం, అంతే స్పెల్ బౌండెడ్ అంతే. సో ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కారు చిరంజీవి గారు. అంటే ఇన్ని సినిమాలకి, ఇన్ని డ్యాన్స్ మూమెంట్స్కి, ఇన్ని సాంగ్స్కి అన్నట్టు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్ని పాటల్లో నటించారు? ఆలోచించండి. ఆన్సర్స్ లేకనే వెంటనే వాట్సాప్ 0402324-0852. మరి ఇప్పుడు చిరంజీవి గారి గురించి క్వశ్చన్ అడిగి పాట వేరేది

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 3 1

0: 5700 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. షో టైం టైం ఇది. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్ని పాటల్లో నటించారు అని. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో తెలుసా? మనకి టైం సరిపోదు, ఎందుకంటే అంత క్రేజ్ మరి మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ అంటే. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. రాకేష్, ఫరీద్, పానుగంటి, రవిగౌడ్, ప్రేమనాథ్, కళావతి, హర్షిణి, పోలేపల్లి శ్రీనివాస్, ఆడప్ సంతోష్ కుమార్, అప్పలరాజు, నరేష్, రోజా, వెంకటేశం, హేమలత, చిక్కీ చక్రపాణి, మహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మడ దమ్మోజీ వెంకటాచారి, భాస్కర్ బ్రహ్మయ్య, కాళ్ళ శ్రీనివాసరావు, పాలెంపోలయ్య, గణేష్ వేదవతి, భూమేశ్వర్, భూలక్ష్మి, సేరి బాలాజీ, సావిత్రి. చూడండి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 537 పాటల్లో నటించారు చిరంజీవి గారు. అండ్ ఇందాక విన్నాం కదా మన అభిలాష సినిమాలో పాట, యాక్చువల్గా ఆ పాటకి డాన్స్ కంపోజ్ చేసింది ఇద్దరు నట, చిరంజీవి గారు, రాధిక గారు కొరియోగ్రఫీ చేశారు ఆ పాటకి. అసలు ఎంత హిట్ ఆ సాంగ్ కదా, వినడానికి ఎంత బాగుంటుందో, చూడడానికి అంతకు మించి బాగుంటుంది. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను శుభాకాంక్షల సినిమా నుంచి ఈ హార్ట్ టచింగ్ మెలోడీ, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェネ。
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు? మరోసారి వినండి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు? ఆలోచించక్కర్లేదంట, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింటాయి ఆన్సర్లన్నీ కూడా. ఎందుకంటే కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే మనకి మనం ఒక ఇచ్చుకునే గౌరవంలాగా అనిపిస్తుంది అనమాట. ఒక గాన గంధర్వుడి గురించి, పాటల సంపద గురించి మనం గర్వంగా భావించే ఒక వ్యక్తి గురించి. సో అందుకే ఈ క్వశ్చన్ అడిగాను. మరి చూద్దాం ఎంతమంది లెటర్స్ పంపిస్తారో. 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే వినేయండి

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు అని. చాలా మంది ఎస్పీ కోదండపాణిని పంపించారు. నేను అడిగింది సింగర్గా కాదు, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరు అని. సో కొంతమంది మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు, మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి, మల్లికార్జునరావు, జయలక్ష్మి, దమ్మోజి వెంకటాచార్య, భోగ మార్కండయ్య, నరేష్, రోజా, తిరుమలయ్య, ఆండాళ్లు, శేర్ బాలాజీ, సావిత్రి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ దాసరి నారాయణరావు గారు. తొలి అవకాశం ఇచ్చింది సంగీత దర్శకుడిగా దాసరి నారాయణరావు గారు కన్యాకుమారి సినిమా కోసం. ఇక ఆ సినిమా అయితే సూపర్ హిట్, సాంగ్స్ అయితే మామూలుగా ఉండవు, మన వీబీలో ఎప్పటికి వినిపించే ఆపాత మధురాలవి. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను కన్యాకుమారి సినిమాలోని ఈ పాట, తొలి పాట, సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది. ఆస్వాదించండి.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

సమయం 2 గంటలు కాస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2:00 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. వెల్కమ్ టు శక్తిశీలి. వివి స్టూడియోలో సమయం 2:15 దాటింది. అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. మరి శక్తిశీలిలో మనము ఇన్స్పైరేషన్ అంటే ఇన్స్పైరింగ్ లేడీ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను మీకు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకుందాం శక్తిశీలి గురించి. ఓకేనా? స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. కడుపు పేదరికం, కడుపు నిండా తిండికి కూడా నోచుకొని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఎవరైనా ఏమాలోచిస్తారు? ఒక పూట తిండి గడిచినా చాలు అని కదా. కానీ నౌషీన్ నాస్ అలా అనుకోలేదు, విధిరాతకు తలవంచలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన ఆశయాన్ని సాధించుకుంది. ఇంతకీ ఎవరీ నౌషీన్, ఏమిటి తన ఆశయం చెప్తాను, వింటూనే ఉండండి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. శక్తిశీలి సమయం. నౌషీన్ నాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరి నౌషీన్? మధ్యప్రదేశ్లోని శివని అనే ప్రాంతానికి చెందిన నౌషీన్కు ఎప్పటికైనా దేశం తరఫున హాకీ ఆడాలి అన్నది లక్ష్యం. ఏంటి, పొట్టి బట్టలు వేసుకుని హాకీ ఆడతావా అని బంధువులు తిట్టారు, గేల్ చేశారు. అయినా తన ఆలోచన మార్చుకోలేదు. కట్ చేస్తే ఇప్పుడు తను జూనియర్ హాకీ ప్లేయర్. త్వరలో జరగబోయే అండర్18 ఆసియా కప్ పోటీలకు అర్హత సాధించింది. నౌషీన్ సక్సెస్ జర్నీ విశేషాలు ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

మీరు వింటున్నారు శక్తిశీలి. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషీన్ నాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. తన సక్సెస్ జర్నీ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ఇందాకే అనుకున్నాం కదా మనం, పూట గడిస్తేనే కష్టం అనుకునే పరిస్థితి. నౌషీన్ తండ్రి రోజువారీ కూలీ, ఏడుగురు తోబుట్టువులో అందరికన్నా చిన్న. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన పెద్ద కలలే ఆమెవి. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆ ఇంట్రెస్ట్తోనే హాకీ ఆడాలనుకుంది. మరి నౌషీన్ ఇన్స్పైరింగ్ జర్నీ కోసం వింటూ ఉంటారుగా ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. శక్తిశీలి సమయం. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషిన్ నాజ్ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కడు పేదరికంలో ఉంది, కానీ చాలా పెద్ద కలలే కంది నౌషిన్ నాజ్. ఎప్పటికైనా సరే దేశం తరఫున హాకీ ఆడాలి అనుకుంది. మరి హాకీ ప్లేయర్ కావాలన్న కలయితే ఉంది, కానీ ఆటలంటే మాటలా, కఠిన శిక్షణ, మంచి పోషకాహారం కావాలి. ఇందుకు బోల్డ్ డబ్బు ఖర్చవుతుంది. మరి ఇవన్నీ తనకు సాధ్యం కావని తెలిసినా ఏదో ఒకరోజు దేశం తరఫున ఆడాలి అన్న తన ఆశయాన్ని సాధించాలన్న పట్టుదలతో ఒక విరిగిపోయిన హాకీ స్టిక్తో వాళ్ల ఊరి చివరన ఉన్న మైదానంలో సాధన మొదలుపెట్టింది నౌషిన్. అంటే తనకి ఒక కొత్త హాకీ స్టిక్ కొనుక్కునే స్తోమత కూడా లేదనమాట. ఎక్కడక్కడ పక్కన పక్కింటి వాళ్ళ అబ్బాయి ఏదో విరిగిపోయిన తర్వాత పడేసిన హాకీ స్టిక్ తోటి స్టార్ట్ చేసింది మరి తన సాధన. ఆ తర్వాత ఏమైంది చెప్తాను. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి జూనియర్ హాకీ ప్లేయర్ నౌషీన్ నాజ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అమ్మాయిలకు ఆటలేంటి అన్న బంధువుల సూటిపోటి మాటలను తండ్రి సపోర్ట్తో ఎదుర్కొంది నౌషీన్. ఈవెన్ వాళ్ళ నాన్నను కూడా అనేవాళ్ళట, నువ్వేంటి మీ అమ్మాయితో ఇలా హాకీ అవన్నీ ఇవన్నీ ఆడిస్తున్నావు, నువ్వైనా చెప్పొచ్చు కదా ఇదేదని. కానీ ఆయన కూడా పట్టించుకోలేదు ఆ మాటలు. అండ్ కూతురు కూడా సపోర్ట్ చేశాడు, ఆట మీదనే దృష్టి పెట్టు అన్న నాన్న మాటలనే ప్రోత్సాహంగా ముందుకు అడుగువేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాగా వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM.
3: Shella.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషిన్ నాజ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి బంధువుల సూటిపోటీ మాటలేం పట్టించుకోవద్దు, ఆట మీదనే దృష్టి పెట్టు అన్న నాన్న మాటలను ప్రోత్సాహంగా అడుగు ముందుకు వేసింది నౌషిన్. మరి అటు పేదరికాన్ని బంధువుల మాటలను దాటుకుని ఒంటరిగా సాధన చేస్తున్న నౌషిన్ పట్టుదలను గుర్తించిన మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చి మెరుకలా తయారు చేసింది. దాంతో నౌషిన్ దశ తిరిగింది, జీవితం మారిపోయింది. ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలు రాణించిన 15 ఏళ్ల నౌషిన్ మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. హాకీ కిట్, శిక్షణతో పాటు చక్కటి పోషకాహారం ఇచ్చింది. ఈ ప్రోత్సాహమే నన్ను విజయపాతన నడిపించింది అని చెప్తుంది. మరి ఇంకా ఉన్నాయి తన గురించిన విశేషాలు, వింటూ ఉండండి ఫ్రెండ్స్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. శక్తిశీలి సమయం. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషిన్ నాజ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ సహకారంతో మంచి శిక్షణ తీసుకుంది, పోషకాహారం లభించింది, రాష్ట్రీయ జాతీయ స్థాయిలో పోటీలు కూడా రాణిస్తోంది నౌషిన్. రాంచీలో జరిగిన 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ విమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఏకంగా 9 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ స్కోరర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ సొంతం చేసుకుంది. మరి నౌషిన్ సక్సెస్ జర్నీ విశేషాలు ఇంకా ఉన్నాయి, చెప్తాను, వింటూ ఉండండి.
4: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
5: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
4: అవునా? ఎంత?
5: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
4: ఓ, ఇంకా?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM శక్తిశీలి సమయం. జూనియర్ హాకీ ప్లేయర్ నౌషిన్ నాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండర్18 ఆసియా కప్ పోటీల కోసం త్వరలోనే టీంతో జపాన్ వెళ్లబోతోంది నౌషిన్. ఎప్పటికైనా దేశం తరఫున ఆడాలనుకున్నా, ఆడుతున్నా, ఆసియా కప్లో బంగారు పథకమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం అంటున్న నౌషిన్ కళ నెరవేరాలని కోరుకుందాం. పేదరికం మన కళలకు అడ్డురావనే విషయాన్ని తన విజయంతో నిరూపించిన కూతురి విజయాలను చూసి ఆమె తండ్రి ఉప్పొంగిపోతూ, నా కూతురు ఓ అద్భుతం అంటూ గర్వపడుతున్నాడు. మరి ఇది నౌషిన్ నాజ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ. మీళ్లలో కూడా ఉంటారు కదా నౌషిన్లు. సో చిన్న వయసులోనే ఎన్నో రంగాల్లో వాళ్ళకి అభిరుచి ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు, నేను మీతో ఉన్నాము అని ఒక సపోర్ట్ ఇస్తే చాలు. మేబీ తన లక్ష్య సాధనలో వచ్చే అడ్డంకుల్ని అధిగమించడంలో కొన్ని కష్టాలు రావచ్చు, వాటిలో మేము నీతోనే ఉన్నాం, ఏమైనా పర్లేదన్న సపోర్ట్ ఇస్తే చాలు. ప్రతి ఇంట్లో ఒక నౌషిన్ ఉంటుంది. పేరెంట్స్ ఆలోచించండి. అండ్ విత్ దిస్ లక్ష్మి సైనింగ్ ఫర్ టుడే. అండ్ వెళ్ళి మీకు ఒక పాట వినిపిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ టు, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి టు. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.
3: ఏ కొట్టినా తిట్టినా తాళి కొట్టు కొట్టినా నువ్వు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు ప్రారంభించారు. నిర్మాణ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి అజారుద్దీన్తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తామని, అలాగే ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న 20 మైనార్టీ గురుకుల భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ప్రధాని మోదీ 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను పంపిణీ చేయనున్నారు. గత ఏడాది ఆగస్టు నుండి ఈ పథకంతో 63 లక్షల మందికి పైగా ఉద్యోగులు అధికారిక శ్రామిక శక్తిలోకి వచ్చారని, అందులో 30% మహిళలేనని మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. నీట్ రీఎగ్జామ్కు లైన్ క్లియర్ అయింది. నీట్ రీఎగ్జామ్ నిలిపివేయాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ నెల 21వ తేదీన పరీక్ష యథాతథంగా జరగనుంది. నీట్ రీఎగ్జామ్ నిర్వహణపై సుప్రీంకోర్టును కొందరు అభ్యర్థులు ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వర్షాకాల సన్నద్దతపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, హైడ్రా అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీలోని సమస్యాత్మక ప్రాంతాలు, నీట మునిగే ప్రాంతాల పరిస్థితిపై సమీక్ష జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో 87 కోట్ల రూపాయల రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అభివృద్దికి రోడ్లే కీలకమని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ను

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:03. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటారు. నేను మీ విశాలి.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఈ రోజు తొందరగా వద్దాం అనుకున్నానబ్బా, కానీ చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అయ్యో, సగం దూరం వచ్చాక నా ఫోన్ మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఇలా రకరకాల అందమైన అబద్ధాలు మనలో చాలామంది, అంటే అందరూ అని కాదు కొందరు చెప్తుంటారు కదా. ఏంటి, నిజమా కాదా? 100% ఇది నిజం కదా. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తూనే ఉంటాం. అందుకే ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా జపాన్లోనట ట్రాఫిక్ జామ్ అయినా ఇంకా ఎటువంటి లేట్ అయినా కూడా ఒక రిసిప్ట్ ఇస్తారట. అది తీసుకువెళ్ళి లేట్ అయిందని స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు ఇలా ఎక్కడ లేట్ అయితే అక్కడ చూపించచ్చట. ఈ రూల్ ఏదో భలేగా ఉంది కదా. అదే ఇక్కడ మన ఇండియాలో కూడా పెడితే ఎంత బాగుంటుందో కదా. కానీ చిన్న చిన్న పర్సనల్ పనుల మీద వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందనుకోండి. కానీ చాలామందికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మాట్లాడుకుందాం ఇలాంటి బోలెడన్ని విషయాలను ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: చింతకాయల రవి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి విశాల్ అండ్ శేఖర్ సంగీతం అందించారు.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఒక సినిమా ఈరోజే రిలీజ్ అయింది. అదే మా ఇంటి బంగారం. మన సమంతను చూస్తే తెలుగింటి ఆడపిల్లల నిజంగా బంగారంలానే ఉంటుంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి సమంతను ఒక డిఫరెంట్ రోల్లో చూపించారు. సమంతను మనం లవ్ స్టోరీస్లో చూసాం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో చూసాం, కానీ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్ షేడ్లో కనిపించారు సమంత. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ ఆమె జీవితంలోకి రావడంతో తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఆమె ఏం చేసింది, తన గతాన్ని ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథ. సింపుల్గా చెప్పాలి అంటే మా ఇంటి బంగారం అనేది ఒక ఉమెన్ సెంట్రిక్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఒక ఇంటి కథ, ఒక ఉమెన్ స్ట్రెంగ్త్, కొంచెం యాక్షన్, కొంచెం కామెడీ, కొంచెం డ్రామా, అన్నీ కలిసిన మంచి వీకెండ్ వాచ్. మరి సమంత కొత్త అవతార్ ఎలా ఉంటుందో చూడాలంటే ఈ వీకెండ్లో అందరం

0: చిత్రం నుండి రమ్య, సాయి శివాని, రాహుల్ నంబియార్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి సంగీతం మిక్కీజీ మేయర్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:16. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. అసలు మనమందరం మైండ్ లో ఎమోషన్ బ్యాగ్స్ ని మోసేస్తున్నామబ్బా. ఎమోషనల్ బ్యాగ్స్ ని మైండ్ లో మోయటం ఏంటి విశాలి అంటారా? చెప్తా. అసలు నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నా గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా? నా స్టేటస్ని వాళ్ళు చూసారా లేదా? నా మెసేజెస్ చూసారా? చూస్తే బ్లూ టిక్లు రాలేదే, కనీసం చూడు చూసినా రిప్లై ఇవ్వలేదు. ఇలా రకరకాలుగా ఆలోచించి మైండ్ని ఎమోషనల్గా నింపేసే బదులు మనం అసలు ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎంతవరకు బాడీకి పని చెప్తున్నాం, ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతున్నాం అని మన గురించి మనం ఆలోచించుకుందాం. ఏమంటారు? ఎమోషనల్ బ్యాగ్స్ని క్యారీ చేయొద్దబ్బా. ఇలా చేయటం వల్ల మనల్ని మనమే కోల్పోతాం కదా. ఏమంటారు? రైట్, ఇప్పుడైతే ఈ వండర్ఫుల్ ట్రాక్ని విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: దేశముదురు చిత్రానికి గాను చక్రి కౌసల్య పాడిన పాట విన్నారు. కందికొండ సాహిత్యానికి సంగీతం చక్రి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మన భూమి బాగుండాలి అంటే కొంత మనవంతుగా దేశం కోసం, మన పర్యావరణ కోసం, మన ఫ్యూచర్ కోసం మనం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అవునా? ఎందుకంటే ఒక ఆయన తను కొత్త ఇల్లు కట్టుకుందామని భూమిని తవ్వుతుంటే 15 సంవత్సరాల క్రితం ఒక ప్లాస్టిక్ బ్యాగ్, అంటే ఒక కవరు బయటపడిందిట. దాని మీద డేట్ను చూసి అసలు అతను చాలా ఆశ్చర్యపోయాట. అంటే ప్లాస్టిక్ భూమి మీద ఎన్నేళ్ళైనా ఇలానే ఉంటుంది, కాబట్టి మనం అందరం ప్లాస్టిక్ బ్యాగ్స్ని, కవర్స్ని, వాటర్ బాటిల్స్ని ఎంత వీలైతే అంత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. వీలైనంత వరకు మన భూమిని, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం. ఏమంటారు? రైట్. ఇప్పుడైతే ఈ వండర్ఫుల్ ట్రాక్ని వినేయండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 5:30 దాటి 43 సెకండ్లు. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. నాకైతే ఈ రూల్ బాగా నచ్చేసిందబ్బా. ఏ రూల్ అంటారా, ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక కొత్త రూల్ పెట్టారట ఇప్పుడు. అది ఏంటంటే, నైట్ జర్నీలో ఎవ్వరూ కూడా వేరే వాళ్ళ నిద్ర డిస్టర్బ్ కాకుండా ఫోన్లలో పెద్దగా సౌండ్స్ పెట్టి వీడియోలు పాటలు పెట్టకూడదట. అలా గనక చేస్తే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారికి జరిమానా వేస్తారు. అమ్మయ్య, ఈ రూల్ నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మొన్ననే ట్రైన్ జర్నీలో ఎవరో పెద్దగా ఫోన్లో పాటలు పెట్టుకుని ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారంటే అప్ప అసలు మాటల్లో చెప్పలేను. ఈ రూల్ కనుక నిజంగా

0: సరి లేరు నీకెవరు చిత్రం నుండి బి ప్రాంక్ పాడిన పాట విన్నారు. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?

0: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మీరెప్పుడైనా ట్రై చేశారా? ఏంటది విశాలి అంటారా? ఆగండి ఆగండి, ఎక్కడికే వస్తున్నా చెప్తా. అది ఏంటంటే ఐస్ క్రీమ్ దోశ, చాక్లెట్ దోశ. అవును, మీరు విన్నది నిజమే. ఒక్కోసారి మనం మన ఫ్యామిలీస్తో బయటకు వెళ్తుంటాం, మన పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా ఎవరో ఒకళ్ళు ఇది ట్రై చేద్దామా అంటే సరే అని మనం కూడా ట్రై చేస్తుంటాం. అలాగే నేను కూడా చాక్లెట్ దోశ, ఐస్ క్రీమ్ దోశ ట్రై చేశా. తినగానే అబ్బా ఎందుకు వచ్చిన ఈ గోల, దీనికోసమా ఇంత డబ్బులు వేస్ట్ చేశాం అనిపించింది. తినలేక పడేయలేక దానిలో టమోటో చట్నీలు, కెచ్చప్లు ఇలా రకరకాల వాటితో మొత్తానికి ఆ ఫుడ్ని ఫినిష్ చేసి బయటపడ్డాం. నాకే ఇలానా? లేక మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెరైటీ ఫుడ్స్ని ట్రై చేశారా? చేస్తే మీ ఫీలింగ్స్ ఏంటి నాతో షేర్ చేసుకోండి ఆన్ 0402324 0852. ఇప్పుడైతే ఈ పాటను వినేద్దాం, స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విజయాలితో. ఒకప్పుడు 3 గంటలు కూర్చొని సినిమా చూసేవాళ్ళం. తర్వాత అబ్బా అంతసేపు ఎవరు చూస్తారు అని సీరియల్స్ని అలవాటు చేసుకున్నాం. అది కూడా ఎపిసోడ్స్ బాబోయ్ చాలా అంటే చాలా బోర్ కొట్టి ఇన్స్టాలో రీల్స్ చూడటం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు అది కూడా 1 మినిట్ రీల్స్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూడటం అలవాటైపోయింది. అసలు నేనే ఇలా అయ్యానా, లేక కంటెంట్ లేక బోర్ కొడుతుందా, లేక అందరూ ఇంతేనా అనే డౌట్ వచ్చేస్తుంది. దేనిని ఎక్కువసేపు చూడలేకపోతున్నాం ఎందుకు? మీరు కూడా నాలాగా ఇంతేనా ఇలానే ఉంటారనుకోండి అందరూ. ఇదివరకులాగా ఎవ్వరికి కూడా ఆ ఓపిక ఆ సరదా అవన్నీ ఏమీ ఉండట్లేదు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ లైఫ్ అయిపోయింది కదా అందరికీ. రైట్, మరి ఇది ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

0: రాజేష్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:01.
0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: చిన్న కేశవరెడ్డి మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట విన్నారు. రాసిన వారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం మణిశర్మ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: హ్యాపీ చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన పాట విన్నారు. కులశేఖర్ సాహిత్యానికి సంగీతం యువన్ శంకర్ రాజా.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

హాయ్ నాన్న చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సితారా కృష్ణన్ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ రచన, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

0: హనుమాన్ చిత్రం నుండి గౌరాహరి పాడిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం గౌరాహరి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే వేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
4: 2324085.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: 6:33 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి సమయం 6:33 దాటి 35 సెకండ్లు.
2: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
3: PLI है ना?
4: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.

0: निशुल्क कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: आकाशवाणी प्रांतीय वार्तालु
2: आकाशवाणी ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. గవర్నర్ ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ఈరోజు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి ఎప్పుడూ మద్దతునిస్తుందని, అందువల్లే మెగా బుల్లెట్ రైలు కారిడార్ల కోసం హైదరాబాద్ను ఎన్నుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వల వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని, భవిష్యత్తు తరాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నామని అన్నారు.
3: हमारे तेलंगाना राज्य सरकार ने हमारे बच्चों को अच्छा क्वालिटी एजुकेशन तेलुगु के साथ साथ इंग्लिश भी हम सिखाना चाहते हैं, उसके साथ साथ जर्मनी जापानीज साउथ कोरियन लैंग्वेज भी हम सिखाना चाहते हैं। हमारे इंजीनियरिंग बच्चे आज सिलिकॉन वैली को चला रहे अमेरिका में।
2: 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని అన్నారు.
3: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
2: రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రామాలయంలో జరిగిన 25వ వార్షిక బ్రహ్మోత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు కందుకూరు మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ రోడ్డు అనుసంధానం కోసం 87 కోట్ల కేంద్ర నిధులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న చెల్లింపులను పరిష్కరించాలని రాష్ట్ర ఆర్ఎండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరినట్లు తెలిపారు. రాబోయే ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల గురించి వివరిస్తూ, భారతదేశంలో ప్రణాళికాబద్దంగా నిర్మించ తలపెట్టిన 7 బుల్లెట్ రైలు కారిడార్లలో 3 హైదరాబాద్ అనుసంధానం కానుందని ఆయన ప్రకటించారు. దాదాపు 10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను ఇది కలుపుతుందని చెప్పారు. దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డు కోసం వేగంగా భూసేకరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై హైదరాబాద్లోని నాగోల్లో నిర్వహించిన ఒక వర్క్షాప్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రసంగించారు. ఓటర్ల జాబితాలను సవరించడానికి చేపట్టిన ఈ కార్యక్రమం ఒక రాజ్యాంగబద్దమైన ప్రక్రియ కానీ బీజేపీ సొంతంగా చేపట్టిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా 11 సార్లు జరిగిందని పేర్కొన్నారు. ముస్లిం ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వంటి

ప్రతిపక్ష పార్టీల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న ఓట్లు, మరణించిన వారి ఓట్లు, అక్రమ వలసదారుల ఓట్లను మాత్రమే తొలగిస్తారని ఆయన చెప్పారు. అసలైన ఓటర్లకు సహాయం చేయడానికి, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి బూత్ను సందర్శించాలని పిలుపునిచ్చారు. వరిని ఎక్కువగా పండించే 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వ కేంద్రాల ఏర్పాటును పరిశీలించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ధాన్యపు నిల్వ వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిల్వ, రవాణా రంగ నిపుణులతో కలిసి దీనికి సంబంధించిన అవకాశాలను సమీక్షించిన ఆయన, తొలి దశలో 50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నెట్వర్క్ను అభివృద్ది చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21 జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఈ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా చేరడాన్ని పరీక్షా సమయంలో పూర్తిగా నిషేధించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ఇది ఒక ప్రధాన ముందడుగు. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోకి వచ్చే 533.42 కోట్ల విలువైన 83.818 ఎకరాల భూమిలో బాపూఘాట్ను గాంధీ సరోవర్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ పర్మిషన్ను మంజూరు చేసింది. ఈ అనుమతి లభించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యోగా మన సంస్కృతి అని, ఆరోగ్యం మన సంపద అని పెద్దపల్లికి చెందిన యోగా గురువు పోతర్ల సాగర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకుంటున్నారన్నారు. రోజుకు కనీసం 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తే ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు, అందమైన జీవితం సొంతమవుతుందని అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూన్ 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరగనున్న నీట్ యూజీ 2026 పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మైనర్ డ్రైవింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో జరిగిన ట్రాఫిక్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్కు సంబంధించి పాఠశాలలు డీమెరిట్ పాయింట్ విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థుల రవాణాను నిశితంగా గమనించాలని కోరారు. ఇటీవలి డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనల నేపథ్యంలో పాఠశాల బస్సు డ్రైవర్లను తప్పనిసరిగా పర్యవేక్షించాలని హెచ్చరించారు. అశ్వాపురం మండలంలో జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు ప్రక్రియ కోసం కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని భద్రాచలం కొత్తగూడెం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పినపాక నియోజకవర్గ ఎన్నికల అధికారి బి రాహుల్ బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లను ఆదేశించారు. ఒక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వాటిని జూలై 24 నాటికి సేకరించాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై గ్రామీణ, జిల్లా స్థాయి జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మహబూబ్ నగర్లో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ను నిర్వహించింది. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పీఐబీ మీడియా కమ్యూనికేషన్స్ అధికారి వి గాయత్రి అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఆయనను 11వ నిందితుడుగా చేర్చగా, థియేటర్ యాజమాన్యం 10 మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లందాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నుండి ఏసీఐ యాక్సెసిబిలిటీ ఎన్హాన్స్మెంట్ అక్రిడిటేషన్ లెవెల్ 2 గుర్తింపును సాధించినట్లు జీఎంఆర్

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. దివ్యాంగులు, శారీరక కదలికలు తక్కువగా ఉన్న ప్రయాణికులకు అందరితో సమానమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి విమానాశ్రయం నిరంతరం కట్టుబడి ఉంటుందనే విషయాన్ని ఈ గుర్తింపు తెలియజేస్తుంది. ప్రయాణికులందరికీ సమానమైన సేవలు అందించడంలో ఈ సౌకర్యాల లభ్యత అనేది అత్యంత కీలకమైన భాగమని సీఈఓ కదిర్ కదిరవన్ పేర్కొన్నారు. ఈ నిబంధనల పరిధిలో మరింత ముందుకు సాగడానికి విమానాశ్రయం సిద్దంగా ఉందని చెబుతూ ఈ విజయాన్ని సాధ్యం చేసిన భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు, ప్రజాస్వామ్య బాధ్యత అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియపై మక్తల్లో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఓటర్ల సవరణ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మక్తల్లో పెద్ద సంఖ్యలో ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అర్హత ఫారాలు ప్రతి ఓటరుకు చేరేలా ఏజెంట్లు చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గవర్నర్, ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ఈరోజు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి ఎప్పుడూ మద్దతునిస్తుందని, అందువల్లే మెగా బుల్లెట్ రైలు కారిడార్ల కోసం హైదరాబాద్ను ఎన్నుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని 20 ప్రధాన జిల్లాల్లో అధునాతన సైలోస్ ధాన్యపు నిల్వల వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: లైక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
2: సార్? ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు దాటి 1 నిమిషం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను పెంపొందించే ఆవిష్కరణను ప్రోత్సహించే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ది ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కి భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో అవసర మే బదల్ సకే ఔర్ ఇసీ సోచ్ కే సాథ్ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కా ఆరంభ హువా. యే రోజ్గార్ యోజన సామాన్య తౌర్ పర్ సోచే జానే వాలీ రోజ్గార్ యోజన సే బహుత్ ఆగే బఢ్కర్ పహలీ నౌకరీ పానే వాలీ యువా కే సపనో కో శక్తి దేనే వాలీ యోజన హై.
0: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లిమిటెడ్ సీఐఎల్ల సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, 2024లో జీఐటాక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
2: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
3: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ

0: పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ ను టైర్ 2 టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగ వృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2 టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఇది మన చట్టం. యువతకు నైపుణ్యం, శిక్షణ, ఉపాధి అవకాశాలు. సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ సెట్విన్గా ప్రఖ్యాతి చెందిన సంస్థ అందిస్తున్న సేవలు, ఎలాంటి కోర్సెస్ యువత కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం వేణుగోపాలరావు గారు.
1: నమస్కారం అండి.
0: 1978 అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో స్థాపించిన సెట్విన్ సంస్థ. ప్రజల్లో ఇంకా ముఖ్యంగా ట్విన్ సిటీస్లో సెట్విన్ బస్సుగానే బాగా ప్రసిద్ధి. సో సెట్విన్ బస్ సర్వీసెస్తో పాటు ఎలాంటి సేవలు అందిస్తుంది మా శ్రోతలకు వివరిస్తారా?
1: సో మెయిన్గా ఎందుకు సెట్విన్ బస్సెస్ అనేది ముద్రపడిందంటే, సెట్విన్ ఒక 100 మినీ బస్సులను హైదరాబాద్ రోడ్ల మీద ప్రతినిత్యం కనిపిస్తూ ఉంటాయి. గత 40 సంవత్సరాల నుంచి మీరు బస్సులు చూస్తూ ఉన్నారు. కామన్ మ్యాన్కి రీచ్ ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళకి సెట్విన్ అనగానే బస్సు అనేది ఒకటి వచ్చింది. బట్ మా ఫేస్ బస్సు అయినా కూడా మా బేస్ అంతా కూడా ట్రైనింగ్ అండి, టోటల్గా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. సెట్విన్ 1978 పెట్టినప్పుడు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిరుద్యోగులైన యువతి యువకులకు ఏదైనా ఒక దాంట్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్వర్గీయ డాక్టర్ మరిచెన్నారెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన బ్రెయిన్ చైల్డ్ ఇది. 1978 నుంచి ఇప్పుడు 2025 అంటే గత 47 సంవత్సరాలుగా అనేక లక్షల మంది యువతని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వృత్తి నైపుణ్యంలో కానివ్వండి, తర్వాత మామూలుగా వేరే కంప్యూటర్స్లో కానివ్వండి, వీటిలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఒక మంచి వాళ్ళ ఉపాధి పొందేలాగా చేయడం.

0: సెట్యన్ నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్లకి ఇప్పుడు నేను సెట్యన్ ఎండీగా అయ్యి ఒక 6-7 ఇయర్స్లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కలిసాను, కొంతమంది పెద్ద ఆఫీసర్లు, వాళ్ళు కూడా అంటారు మీ ఎర్లీ స్టేజెస్లో మీ దగ్గరికి వచ్చి కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాం అని చెప్పి. ఎందుకంటే కంప్యూటర్ అనేది సెట్యన్ స్టార్ట్ చేసింది, కంప్యూటర్ కోర్సులు అనేవి మొత్తం విద్యానగర్ సిమ్కోలో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పటికీ నా జరుగుతూనే ఉంది. ఈ గడిచిన 47 సంవత్సరాల్లో అనేక పరిణామాలు జరిగినాయి. ఫస్ట్ 2 సెంటర్స్తో స్టార్ట్ అయిన మా ప్రస్థానం ఈరోజు 30 సెంటర్లకు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. తొత్తురోడ్ తెలంగాణ. అందుకే ఇప్పుడు మీరు ఫస్ట్ అన్నారు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ఫిన్ సిటీస్ అని చెప్పారు. దాని ఈ మధ్యనే మేము పేరు మార్చడం జరిగింది తెలంగాణగా, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ తెలంగాణ. అంటే తెలంగాణ వ్యాప్తంగా మా సేవలు విస్తరించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో దాని ద్వారా ఏం చేశామంటే ఇప్పుడు తెలంగాణలోని అనేక జిల్లాల్లో మా సెంటర్స్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ మహబూబ్నగర్లో ఒక స్టార్ట్ అయింది, హుస్నాబాద్లో స్టార్ట్ చేశాము, తర్వాత జహీరాబాద్లో ఒక సెంటర్ స్టార్ట్ చేశాము, జడ్చర్లలో 1 వీక్ 10 డేస్లో స్టార్ట్ అవబోతుంది, నల్గొండలో ఒక పెద్ద సెంటర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మంత్రిగా శ్రీ వాకిరి శ్రీహరి గారు చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మనం సెంట్రల్ సెంటర్ ఉండాలి. ఎందుకంటే పిల్లలకు స్కిల్ డెవలప్ అనేది చాలా అవసరం అనేది ఆయన భావించి ఫస్ట్ మీటింగ్లోనే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక సెంటర్ మనం పెడదాం. దాన్ని ముందుగా మహబూబ్నగర్ నియోజకవర్గంతో ఉమ్మడి మహబూబ్నగర్లో స్టార్ట్ చేసుకుంటూ అలా నెమ్మదిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్స్ పెడదాము. దీనికి ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది. మనకి ప్రైవేట్లో కూడా విపరీతమైన విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి, కానీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సామర్థ్యం మన దగ్గర ఉండట్లేదు మెయిన్ పిల్లలకి.
1: సెట్విన్ తరపున యువతకి ప్రధానంగా ఏ కోర్సుల్లో శిక్షణ?
0: మా దగ్గర సుమారు 50 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. అంటే మనము బేసిక్ గా ఉన్న కోర్సులన్నింటిలో ట్రైనింగ్ ఇస్తున్నాం, ముఖ్యంగా మహిళలకి. మహిళలకు ఎట్లా ఉంటుందంటే పెళ్ళయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత వాళ్ళకి టైం దొరుకుతుంది. అప్పుడు వచ్చి మా దగ్గర ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కుట్టు శిక్షణ, అంటే గార్మెంట్ మేకింగ్ నుంచి మొదలు పెడితే ఫ్యాషన్ డిజైనింగ్ వరకు 1 ఇయర్ డిప్లొమా అలా ఉంది. అది ఎవ్రీ 3 నెలలకు ఒకసారి వాళ్ళు కోర్సు కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఆ కోర్సు అక్కడైనా వదిలేయచ్చు, లేకపోతే దాన్ని కంటిన్యూ చేసి 1 ఇయర్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. అలాగే బ్యూటీషియన్, మగ్గం వర్క్, మెహందీ డిజైనింగ్, జూట్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ మహిళల కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్క్లూజివ్ గా ఉమెన్ కోసం పెట్టాం. దీంతో పాటు కంప్యూటర్లు ఆల్మోస్ట్ బేసిక్ గా ఉన్న కోర్సెస్ అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీసు, డిటిపి, ముఖ్యంగా టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు అకౌంట్స్ లో మొత్తం టాలీనే వాడుతున్నాం కాబట్టి టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్, అలాగే C++, తర్వాత DCA, PGDCA, ఇట్లాగా మొత్తం చాలా కోర్సెస్, కంప్యూటర్ కి సంబంధించిన కోర్సెస్ మనం నేర్పించడం.
1: డిప్లొమా, పీజీ డిప్లొమా అండ్ కంప్యూటర్,
0: DCA, PGDCA రెండు ఉన్నాయి.
1: మీరు అన్నట్టు ఉదాహరణకి ఒక విద్యార్థి నేర్చుకున్నాడు, శిక్షణ అయిపోయిన తర్వాత అతని ఉపాధి వైపుకు
0: దానికోసం అండి. ఇక్కడ మేము చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి ఇమీడియట్ గా ట్రైనింగ్ అయిన వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్, ఎగ్జామ్ రాయాలి, పరీక్ష రాసిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి ఉపాధి కల్పించే కోర్సులనే ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను, రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ ప్రోగ్రామ్ ఉంది. మీకు తెలియదు ఏముంది, ఈరోజు మన స్టూడియోలో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, ఇంక్లూడింగ్ లోయర్ మిడిల్ క్లాస్ లో కూడా ఈరోజు ఎయిర్ కండిషనర్స్ అనేది కామన్ అయిపోయినాయి. సో దాంతో ఏమైతుందంటే మనం ఒక మెషినరీ కొన్నామంటే దాన్ని ఇన్స్టాల్ చేయడానికి మనిషి కావాలి, దాన్ని రిపేర్ చేయడానికి మనిషి కావాలి. అందుకని విపరీతమైన డిమాండ్ ఉంది. అది 6 నెలల పాటు మేము శిక్షణ ఇస్తాం. 6 నెలలు అయిన వెంటనే పెద్ద పెద్ద కంపెనీలు, ఎల్జీ కానివ్వండి, డైకిన్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ లాగా మా దగ్గరే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లి ఉద్యోగం తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమైతుందంటే వీరు కట్టే ఫీజు మా దగ్గర నామినల్ ఫీజు 1500 2000 రూపాయలు రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషన్ 6 నెలల కోర్సుకి కలిపి కడితే వాళ్ళకి ఫస్ట్ OJTలోనే 10,000 రూపాయల వరకు వాళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ లో వాళ్ళకి వస్తుంది. అలాగే మొబైల్స్ ఒకటి, సీసీ కెమెరాలు. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు సీసీ కెమెరా లేని ఇల్లు లేదు. అంటే మన ఇంత ముందు ఓన్లీ పెద్ద పెద్ద రోడ్ల మీద అక్కడ ఇక్కడ పెట్టేవాళ్ళు, బ్యాంకుల్లో అక్కడ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి కాలనీలో కూడా మనకు సీసీ కెమెరాలు. ఒకసారి నేను అనేది అంటే ఒక ఎక్విప్మెంట్ అనేది ఒకటి వచ్చిందంటే దానికి రిపేర్ కావాలి, దాని మెయింటెనెన్స్ కావాలి. అలాగే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళందరికీ ఏంటంటే అసలు మామూలుగా ఒక ప్లంబర్ ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది. ఇంట్లో ఒక చిన్న ఇది చేయాలంటే ఒక 500 నుంచి 1000 రూపాయలు ఏంటి, ఈరోజు ఒక ప్లంబర్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఫ్రీలాన్సింగ్ గా చేసుకుంటూ వాళ్ళు చేసుకోవచ్చు. సిమిలర్ గా బ్యూటీషియన్స్, ఈ రోజు పెళ్లిళ్ళలో బ్యూటీషియన్స్ కొన్నంత డిమాండ్ ఎవరికి లేదు. మొత్తం ఒక పెళ్లిలో ఇంతకు ముందు ఒక పెళ్లి కూతురికి మేకప్ చేసి వెళ్ళిపోతే అయిపోయింది, ఇప్పుడు అలా కాదు. పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు మదర్కి, పెళ్లి కూతురు అందరికీ ప్యాకేజ్ లో చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు విపరీతంగా ఎందుకంటే చక్కగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలిగే అవకాశం ఇక్కడ కల్పిస్తుంది.
1: మీరు అన్నట్టు నేను చదువుకుంటున్నా ఒక విద్యార్థిగా, లేదా ఇంకొక దగ్గర ఏదైనా పని చేస్తున్నా, మరొక కోర్సు శిక్షణలో నేను జాయిన్ అవ్వాలనుకున్నాను, అలాంటి వాళ్ళకి టైమింగ్స్ సూటబుల్ గా?
0: ఈ టైమింగ్స్ కూడా మేమేం చేసామంటే చాలా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వాళ్ళకి పెట్టాం. అంటే స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు పాపం, వాళ్ళు ఏంటంటే మార్నింగ్ 10 గంటల తర్వాత అవైలబుల్ ఉంటారు, 10 గంటల కాలేజీకి వెళ్ళిపోతాం సార్, 3:30 4 గంటల వరకు మేము వెనక రాలేము. వాళ్ళ కోసం మేము కొన్ని సెంటర్స్ లో ఏం చేస్తాం,

0: 8 ప్రోగ్రామ్ పెట్టాం. అంటే మామూలు మా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మా 10:30 నుంచి 5 గంటల వరకు తెరిచి ఉండాలి. కానీ పిల్లల సౌలభ్యం కోసం లేకపోతే మహిళల సౌలభ్యం కోసం వాళ్ళకి ఏం చేసామంటే కొన్ని సెంటర్స్ మీరు డిమాండ్ ఉంటే మేము 8:00 నుంచి మేము స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్. 8 to 8 నైట్ 8 వరకు ఉంటుంది. సో దీని బ్యాచెస్ కింద డివైడ్ చేసి మీరు ఈవినింగ్ బ్యాచ్ లో రావాలంటే ఈవినింగ్ బ్యాచ్ లో రావచ్చు, మార్నింగ్ బ్యాచ్ లో రావాలంటే. చాలా ఫ్లెక్సిబుల్ గా మాకు ఇక్కడ ఎటువంటి కుల మత దీనికి సంబంధించి పెద్ద గొప్ప అనేది మా దగ్గరకు వచ్చేది ఆల్మోస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలే మా దగ్గరకు వస్తారు. మేము ఆఫర్ చేసే కోర్సెస్ అనేది కూడా తక్కువ ఫీజు, అంటే 1,000 రూపాయల నుంచి మొదలు పెడితే మాక్సిమం ఆ ఫీజు 5,000 రూపాయల వరకు ఉంటుంది మొత్తం టోటల్ డ్యూరేషన్ అన్ని కలుపుకొని. దీంట్లోనే మేము ఒక టెక్స్ట్ బుక్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, ఒక నోట్బుక్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది, అన్ని దీంట్లోనే ఉంటుంది మొత్తం. సో ఏంటంటే పిల్లలకి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన మన శిక్షణ మనం అందించాలి. అందుకని మా ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే అండి, 80% ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. నువ్వు థియరీ ఏమి వచ్చినా రాకపోయినా ముందు ప్రాక్టికల్ నేర్చుకోను, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఒక మిషన్ మీద పని చేయాలి, స్కిల్ వచ్చి ఉండాలి. ఆ స్కిల్ వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా మా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
1: మీరు అన్నట్టుగా సెట్విన్ తరపున ఏవేవైతే కోర్సెస్ కంప్యూటర్ కావచ్చు, కోర్ వైపు కావచ్చు, ఇలా స్కిల్స్ నేర్పిస్తున్నారు. వీటి నేర్చుకున్న తర్వాత ఎవరైనా స్వంతంగా వారే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది?
0: దానికోసం మా దగ్గర అట్లాంటి స్కీమ్ లేదు. కానీ మేము గవర్నమెంట్ లో ఇప్పుడు రాజీవ్ వివేకాసం అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సబ్సిడీ పార్ట్ కూడా 40% నుంచి 80% సబ్సిడీ ఉంది. 100% సబ్సిడీ, 50,000 రూపాయలు తీసుకుని 100% సబ్సిడీ ఉంది. సో వీటికి డిఫరెంట్ కార్పొరేషన్స్ వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లైక్ బీసీలకైతే బీసీ కార్పొరేషన్,
1: ఎస్సీ
0: వాళ్ళు సపోర్ట్ అందిస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకోనన్న పిల్లలకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము, అలాగే ఒకవేళ సెలెక్ట్ అయిన పిల్లలకి మళ్ళీ సెట్విన్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇవ్వమని అడుగుతున్నారు. సో దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి వెళ్ళాలనుకుంటే కూడా ఇప్పుడు ప్రభుత్వాలు అందించే బోర్డు కార్యక్రమాల ద్వారా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే స్కీమ్స్ ద్వారా కూడా వాళ్ళ లోన్ తీసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళు సొంతంగా, సపోజ్ మహిళలు ఒక 5 గురు కలిసి ఒక బోటిక్
1: పెట్టామనుకున్నారు,
0: ఈజీగా
1: పెట్టుకోవచ్చు,
0: ఈజీగా అప్లై చేసుకోవచ్చు, లోన్ కూడా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకి మొత్తం. అంటే ఈ ఎక్స్పీరియన్స్ బట్టి
1: ఇప్పుడు మీరు అన్నట్టు సెట్విన్ లో కోర్సెస్ అప్లై చేసుకోవాలన్నా, ఇలా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేసుకోవాలన్నా అప్లికేషన్ విధానాన్ని వివరిస్తాను.
0: అంటే జనరల్ గా మా సెట్విన్ యొక్క కౌన్సిల్ డీటెయిల్స్ అన్ని కూడా మా వెబ్సైట్ లో ఉన్నాయండి, setwintraining.in అని చెప్పి కొత్తగా వెబ్సైట్ ఒకటి,
1: setwintrainings.in.
0: దాంట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మొత్తం ఏ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఏ కోర్సెస్ ఇస్తున్నాం మనము, కోర్స్ డ్యూరేషన్ ఎంత, దానికి ఎంత ఫీజు పే చేయాలి, దానికి మినిమం క్వాలిఫికేషన్ ఏముంది, ప్రతి డీటెయిల్స్ వాళ్ళు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడికి. దీని గురించి పెద్ద అవగాహన లేదండి. మేము నియరెస్ట్ సెంటర్కి వెళ్తామన్నా కూడా ఆల్మోస్ట్ మనకు సిటీలో 20 సెంటర్స్ ఉన్నాయి. ఏ కార్నర్కి వెళ్ళినా, ఉప్పల్ కార్నర్కి వెళ్తే ఉప్పల్లో 2 సెంటర్లు ఉన్నాయి, బోడుప్పలు, పిర్జాడి కూడా, ఈస్ట్ మారేడుపల్లి ఉంది, నేరేడుమెట్టు ఉంది. సెంటర్ డీటెయిల్ లిస్ట్ అంతా వెబ్సైట్ లో ఉంది. ప్రతి సెంటర్ కూడా చాలా ఈజీలీ యాక్సెసిబుల్. అక్కడ మెయిన్ రోడ్ మీద ఉంటాయి సెంటర్స్ అన్ని కూడా. ప్లస్ మా దగ్గర కౌన్సిలర్స్ అక్కడ ఉంటారు, వెళ్ళిన వెంటనే వాళ్ళు రిసీవ్ చేసుకుని ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది.
1: కొత్తగా సెట్విన్ సర్వీసెస్ ఎడ్యుటెక్ ప్రొడక్ట్ ఈ కళాశాలలో కూడా చేరిందని విన్నాం.
0: అవునండి.
1: ఈ కళాశాల ద్వారా ఎలాంటి కోర్సెస్?
0: ఈ కళాశాల ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఇది జైన్ గా దీనికి కారణం కోవిడ్. కోవిడ్ టైంలో చాలా 9 నెలల పాటు మా సెంటర్స్ అన్ని మూతపడినప్పుడు కొత్త రకంగా ఏం చేయాలనేటప్పుడు మా పిల్లలు అన్ అకాడమీ ద్వారా పీజీ డిప్లొమా చేశారు. సో నాకు చూడగానే ఒక ఐడియా వచ్చింది. అన్ అకాడమీ ద్వారా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు టెక్నికల్ కోర్సెస్ చేయలేము అంటే, టెక్నికల్ కోర్సెస్ కి కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి, కానీ కంప్యూటర్ కోర్సెస్ కి మనం ఓన్లీ ప్రోగ్రామింగ్ రాయడం వీటికే కాబట్టి ముందు కంప్యూటర్ కోర్సెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ కళాశాల ప్రైవేట్ వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు కూడా మాతో టైప్ అవ్వడానికి ఒప్పుకున్నారు. సో వాళ్ళ కంటెంట్ తీసుకొని మేము setwin.online ఆన్లైన్ పోర్టల్ వెబ్సైటు, అలాగే మనకి యాప్ కూడా ఉంది, యాప్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంట్లో ఏంటంటే దగ్గర దగ్గర 36 రకాల కోర్సులు, ఎంఎస్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, న్యూ ఎరా కోర్సెస్ అన్ని కూడా, రోబోటిక్స్ ఇట్లాంటివన్నీ కోర్సెస్ కూడా, ఈ కోర్సెస్ అక్కడ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వాళ్ళు ఏంటంటే జస్ట్ లాగిన్ అవడానికి ముందు ఫీజు పే చేయాలి, డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ కోర్స్ కంటెంట్ అంతా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఎనీ టైమ్ ఎనీవేర్ ఎక్కడైనా కూర్చొని వాళ్ళు వాళ్ళ ఖాళీ సమయాల్లో వాళ్ళ క్లాసెస్ నేర్చుకోవచ్చు. అన్ని కూడా 2D 3D యానిమేషన్లో ప్రీ రికార్డెడ్ వీడియోస్, ఏదో లెక్చరర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన డిజిటల్ బుక్స్ అన్ని కూడా అందులో ఈ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది.
1: వాళ్ళ అందుబాటు వాళ్ళ కుదిరిన టైంలో వాళ్ళు
0: ఎప్పుడైనా చూసుకోవచ్చు. మాకు తెలుస్తుంది వాళ్ళు ఎంత టైం చూస్తున్నారు అనేది, మన స్టాటిస్టిక్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. సో దాంతో పిల్లలకి ఏంటంటే ఈజీ, ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఏదో మారుమూల ప్రాంతం నుంచి మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ కన్వీనియంట్ టైంలో నేర్చుకునేటట్టుగా మేము ఒక ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం మొన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పిల్లలు కూడా బాగానే జాయిన్ అవుతున్నారు.
1: సెట్విన్ తరపున మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు మీరు, యువత కోసం మీ సందేశం ఏంటి?
0: మీలో ఒక శక్తి ఉంటుంది కంపల్సరీగా, ప్రతి యువతలో కూడా

0: అంటే కొంతమంది డాక్టర్లు కావచ్చు, కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది లాయర్లు కావచ్చు, కొంతమంది యాంకర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి వ్యక్తిలో కూడా ఒక నిగూఢమైన శక్తి ఉంటుంది. మీరు ఆ శక్తిని తెలుసుకోండి, దాన్ని బయటకు తీయండి. ఏదో ఒక దాంట్లో మీ నిష్ణాతులు కండి, ఏదో ఒక కోర్సులో. అంటే మీరు ఏదో ఇంజనీర్లు అయిపోతేనే మనం ఇదవుతామని కాదు, మీరు ఏ కోర్సు నేర్చుకున్నా పర్ఫెక్ట్గా 100% దాని మీద దృష్టి సారించి దాన్ని చక్కగా నేర్చుకుంటే ఈరోజు ఏంటి, నేను అంటే గొప్పగా చెప్పడం ఏంటంటే, చాలామంది మనం నిరుద్యోగులు అండి లేదండి, ఉద్యోగాలు లేవండి, బట్ ఉద్యోగాలు కొరత లేదండి. కొరత ఉన్నదంతా కూడా శిక్షణ పొందిన అభ్యర్థులు లేకపోవడం వల్ల, నిజంగా వీళ్ళకి స్కిల్స్ లేకపోవడం వల్ల కంపెనీలు వాళ్ళని తీసుకోవట్లేదు. నిజంగా మన దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు ఏ కంపెనీ వాళ్ళు కూడా ఈరోజు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. నేను మా పిల్లలు చాలా మంది ఇప్పుడు మా సెట్వీ నుంచి ట్రైనింగ్ అయిన పిల్లలు గల్ఫ్లో కానివ్వండి, యుఏఈ, మిడిల్ ఈస్ట్, అక్కడ మొత్తం చక్కగా ఉద్యోగాలు చేసుకుంటే ఒక్కొక్కరు 1-2 లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. నాకు గర్వకారణం ఏంటంటే, మొన్న మేము రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేస్తే వీడియో కావాలంటే కొంతమంది పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాకు వీడియో తీసి పంపించడం జరిగింది. సో మేము ఒక డాక్యుమెంటరీ చేసాం అనమాట. సో వీళ్ళందరూ కూడా పిల్లలు నిజంగా వాళ్ళకి మన కాళ్ళ మీద మనం నిలబడాలనుకుంటే చక్కగా ఒక కోర్సు, ఏదో ఒక కోర్సు, నేను ఈ కోర్సు ఆ కోర్సు అని సజెస్ట్ చేయను, మీకు ఇష్టం వచ్చిన కోర్సు, నీకు మనసుకు నచ్చిన కోర్సు నేర్చుకోండి. తక్కువ ఫీజు తోటి మీకు చక్కగా వాళ్ళకి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 1-2 లక్షల ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అంతా 2-3 వేల రూపాయల్లో వాళ్ళకి అయిపోతుంది. అది కూడా మీకు ఫస్ట్ ఓజేటీలోనో ఆ డబ్బులు వాళ్ళకి వెనక్కి వచ్చేస్తుంది.
1: వేణుగోపాలరావు గారు, మీరు ఆశించినట్టు సెట్విన్ సంస్థ ముఖ్య ఉద్దేశం మరింతగా ఎక్కువ మంది యువత నిరుద్యోగం నుంచి బయటపడడానికి, సెట్విన్ సర్వీసెస్ ని మరింతగా అందిపుచ్చుకొని వేణుగోపాలరావు గారు చెప్పినట్టు అవకాశాలకి ఎప్పుడూ కొదవలేదండి. యువతీ యువకులు అందరికీ వాళ్ల వాళ్ల ఇష్టానికి అభిరుచులకి తగ్గట్టుగా కోర్సెస్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. అందరూ ఈ ట్రైనింగ్ ని ఉపయోగించుకొని భవిష్యత్తు బాగుండేలా ముందుకు నడవాలని కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు వేణుగోపాలరావు గారు. నమస్కారం, ధన్యవాదాలు.
0: థాంక్ యూ వెరీ మచ్.

మీరింతవరకు ఇది మన చట్టం, యువతకు నైపుణ్యం, శిక్షణ, ఉపాధి అవకాశాలు సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:31.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:32. పాటతో ప్రయాణం వింటారు, నేను మీ విశాలి. పాటతో ప్రయాణం కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట గేమ్ చేంజర్ చిత్రానికి గాను డాలర్ మెహందీ సునిధి చౌహాన్ పాడిన పాట వింటారు. అనంత శ్రీరామ్ సాహిత్యం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: పాటతో ప్రయాణం కార్యక్రమంలో తరువాత వస్తున్న పాట ఛాంపియన్ చిత్రానికి గాను రామ్ మిర్యాల పాడిన పాట వింటారు సాహిత్యం కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీజే మేయర్.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
4: జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: పాటతో ప్రయాణం కార్యక్రమంలో తరువాత వస్తున్న పాట భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పీ చరణ్ పాడిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యం, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: పాటతో ప్రయాణం కార్యక్రమంలో తర్వాత వస్తున్న పాట రంగస్థలం చిత్రానికి రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట వింటారు. చంద్రబోస్ రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గబ్బర్ సింగ్ చిత్రానికి గాను వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట వింటారు. సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
2: ఏ పిల్లా, అట్లా నవ్విసి పారిపో మాకే బాబు.
3: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
2: ఎవడి డప్పుడు కొట్టండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద నరేంద్ర మోదీ 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ 21వ శతాబ్దంలో నైపుణ్యం, ప్రతిభ, ఆవిష్కరణలు, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన దేశాలకే మరిన్ని అవకాశాలు లభిస్తాయని మోదీ చెప్పారు. విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలను పెంపొందిస్తూనే మాతృభాష సంస్కృతులను రక్షించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉపాధ్యాయులకు సూచించారు. లోక్భవన్లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఈఎఫ్ఎల్యు నిర్వహించిన 2 వారాల ఆంగ్ల శిక్షణ ముగింపు సభలో ధృవపత్రాలు అందజేశారు. ఈ శిక్షణ కోసం గవర్నర్ తన విచక్షణా నిధుల నుండి 12,80,000 రూపాయలను మంజూరు చేశారు. రాష్టంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గవర్నర్తో కలిసి అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి శంకుస్థాపనలు చేశారు. మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సౌకర్యాల అభివృద్దికి శంకుస్థాపన చేశారు. విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకోవాలనే లక్ష్యంతోనే ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలతో ఏర్పడిందని పేర్కొన్న సీఎం తరగతి గదులను పునరుద్ధరిస్తామని తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్లో 8.5% నిధులు కేటాయించామని, వెనుకబడిన తరగతుల విద్యార్థుల వికాసం కోసం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బాపూఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. నీట్ రీఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు ఇన్స్టాగ్రామ్లో వస్తున్న వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్రంగా ఖండించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. పీఐబీ చేసిన ఫ్యాక్ట్ చెక్ నివేదికను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ కేవలం తప్పుడు వార్తలేనని ఎన్టీఏ స్పష్టం చేసింది. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం, 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:03. మీట్ ద స్టార్ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెడ్ శ్రీమతి జొన్నలగడ్డ అనురాధ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త తురగా ఉషారమణి.
1: ప్రఖ్యాత నర్తకీమణులుంటారు, వేలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా నాట్యం గురించి ప్రచారం చేసిన వాళ్లుంటారు, వందలాది మంది విద్యార్థులకు గురువులుగా బోధన చేసిన వాళ్లు ఉంటారు. నాట్యం గురించిన పరిశోధన చేసి అనేక రచనలు సృజన చేసిన వాళ్లుంటారు. అందుకు సంబంధించిన సంగీతం, కొరియోగ్రఫీ మొదలైనవి చేసిన వాళ్లు కూడా ఎంతో మంది ప్రముఖులుంటారు. అలాగే నృత్యానికి సంబంధించిన పరిశోధన గ్రంథాలు ప్రచురించడం, దానికి సంబంధించిన పాఠ్యాంశాలను రూపొందించడం, విధానాల రూపకల్పన చేసిన వారు కూడా ఉంటారు. ఒకే వ్యక్తి ఇవన్నీ పనులు చేయడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన విజయాలు సాధించిన ఒక వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, ప్రొఫెసర్ జొన్నలగడ్డ తడకమళ్ళ అనురాధ గారు. ప్రస్తుతం ఆవిడ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అనురాధ గారు.
2: నమస్కారం ఉషారమణి గారు.
1: మీకు ముందుగా శుభాభినందనలు. మీరు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డాన్స్ విభాగానికి అధిపతిగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇప్పుడు మీరు యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ గా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మీకు ఈ కొత్త బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, అనుభవం ఏంటి మీది?
2: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వీసీగా ఉండటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది ఒక చాలా పెద్ద విశ్వవిద్యాలయం, దాదాపు 1000 మంది దాంట్లో పనిచేస్తున్నారు. ఇటు అధ్యాపకులు కానివ్వండి, అటు నాన్ టీచింగ్ సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, ఒక దాదాపు 6000 మంది విద్యార్థులు ఉన్నారు. అలా కాక యూనివర్సిటీ ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా చాలా పేరు ఎన్నికగన్న ఒక విశ్వవిద్యాలయం. ఇటు రీసెర్చ్లో కానివ్వండి, అటు బోధనలో కానివ్వండి, ఒక నాణ్యత అనేది మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. చాలా రీసెర్చ్ జరిగిన ఒక యూనివర్సిటీది. సో ఇలాంటి ఒక యూనివర్సిటీలో నేను ఈ పదవి చేపట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ పెద్ద బాధ్యత ఇది. అంటే నేను ఇప్పటివరకు కూడా ఒక డాన్స్ డిపార్ట్మెంట్లో ఉండి, తర్వాత హెడ్గా ఉండి, తర్వాత అలాగే మా స్కూల్ సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ దీనికి డీన్గా కూడా ఉన్నాను. అది ఒక చిన్న స్థాయిలో. ఇప్పుడు పెద్ద స్థాయిలో మొత్తం విశ్వవిద్యాలయానికి ఒక బాధ్యతలో తీసుకోవడం అనేది జరగడం అనేది దీనివల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను. ఇది ఒక పెద్ద బాధ్యత ఒకటి, తర్వాత దీంట్లో నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. సో ఆ విధంగా లైఫ్లో ఈ అంకం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోజూ ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను. అంతకు ముందర నాకు ఈ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వర్క్స్ గురించి అవగాహన ఉంది, కానివ్వండి అంత లోతైన అవగాహన లేదు. ఇవాళ నాకు సాధికారికంగా దాని గురించి మాట్లాడి ప్రతి విషయం గురించి కూడా మాట్లాడగలిగినంత నేర్చుకోగలిగాను ఈ 2-3 నెలల్లో అనమాట. సో అది ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇది నేను చదువుకున్న విశ్వవిద్యాలయం, అకాడమిక్గా సంబంధించి ఒక రూపాన్ని ఇచ్చింది ఈ విశ్వవిద్యాలయం, నన్ను పెంచింది ఇన్ఫ్యాక్ట్. తర్వాత అక్కడే నేను చదువుకోవడం, అక్కడే పిహెచ్డి చేయడం, అక్కడే నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేయడం వల్ల నాకు ఒక విధంగా ఈ అల్మమాటర్ అంటే నా సొంత విశ్వవిద్యాలయానికి నేను అవ్వడం అనేది నాకు ఒకంత గర్వంగా కూడా అనిపిస్తుంది అనమాట.
1: అంటే విద్యా బోధన వెనక ఎంత పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది అనేది మీకు స్వానుభవంలో వచ్చింది. మీరు డాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఏళ్ళు పనిచేశారు, కానీ దాని గురించి మాట్లాడే ముందు బాగా వెనక్కి వెళ్లి అసలు మీరు నృత్యంలో మొదటి అడుగులు వేసిన కాలం నుంచి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మొదట మీరు ఎక్కడ డాన్స్ నేర్చుకున్నారు, మీ ప్రథమ గురువు ఎవరు, అది చెప్తారా?
2: నేను ఇక్కడ హైదరాబాద్ లోనే నా 5వ ఏట డాన్స్ మొదలు పెట్టాను. శ్రీ వేదాంత జగన్నాథ శర్మ గారి దగ్గర నా మొదటి అడుగులు కూచిపూడిలో పడ్డాయి. వారి దగ్గర దాదాపు 1 సంవత్సరం నేర్చుకున్నాను. ఈ 1 సంవత్సరకాలం నేను కేవలం అడుగులు మాత్రమే నేర్చుకున్నాను కూచిపూడిలో. ఆ తర్వాత మా నాన్నగారు జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ గారు, వారు బ్యాంకులో పనిచేసేవారు. సో ఇక్కడి నుంచి మేము ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు వెళ్ళామన్నమాట. గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడ సుబ్బలక్ష్మి గారు అని చెప్పేసి వారి

0: దగ్గర నా నాట్య ప్రస్థానం కొనసాగింది. ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత వారేమన్నారంటే, ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ కాబట్టి ఇంకా పెద్ద గురువుల దగ్గర తను నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ చింతా రాధాకృష్ణమూర్తి గారు అని ఉన్నారు, వారి దగ్గర నేర్పించండి అని చెప్పేసి వారి దగ్గరికి పంపించారనమాట. అక్కడ చింతా రాధాకృష్ణమూర్తి గారి తర్వాత కొనసాగించాను. అక్కడ భామాకలాపం వరకు దాదాపు అన్నీ నేర్చుకోవడం వారి దగ్గర. తర్వాత ఫుల్ లెంత్ పర్ఫార్మెన్సెస్ అంటే, ఇవాళ్ళ ఫుల్ లెంత్ అంటే దాదాపు ఒక గంట అనుకోండి, అప్పుడు ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ అంటే 3 గంటల పాటు చేయాలి. నా మొదటి ప్రదర్శన ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ అనేది 76లో చేశాను, జనవరి 13 అనుకుంటాను. అక్కడి నుంచి ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు, కంటిన్యూస్గా పర్ఫామ్ చేయడం కానివ్వండి. తర్వాత మేము ఒక రూరల్ ట్రాన్స్ఫర్లో ఒక చిన్న కుగ్రామంలో ఉన్నాం, అక్కడ కూడా నా విద్యాభ్యాసం అంటే ముఖ్యంగా నాట్యానికి సంబంధించి నా సాధన అనే దానికి బ్రేక్ రాకూడదని చెప్పేసి మా నాన్నగారు వాళ్ళు సెలవులు వచ్చినప్పుడు గుంటూరుకు పంపించడం, అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ నేర్చుకోవడం, కంటిన్యూస్గా ఇంట్లో ప్రాక్టీస్కి ప్రోత్సహిస్తూ ఉండడం. ఈ మధ్యలో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మా గురువు గారు అక్కడ ఆ కుగ్రామానికే వచ్చి అక్కడ ప్రాక్టీస్లు అవి ఇచ్చి వెళ్ళి వేరే ప్రదర్శన చేసి రావడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే 80లో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడే వెంపటి సత్యం గారు శోభా నాయుడు గారిని ఇక్కడ ప్రిన్సిపల్గా పెట్టి కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్టార్ట్ చేశారు. మేము ఇక్కడికి రావడం, ఈ అకాడమీ స్టార్ట్ అవ్వడం దాదాపు ఒక 3-4 నెలల కాలం వైవిధ్యంలో జరిగింది. అప్పుడు నేను అకాడమీలో జాయిన్ అవ్వడం, దాదాపు నేను 11-12 ఏళ్ళు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో శోభా నాయుడు గారితో వారి శిష్యరికంలో ఉన్నాను. మాస్టర్ గారు ఒక 2 ఏళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవారు, వెంపటి మాస్టర్ గారు. ఆ తర్వాత నేను మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ 88లో నేను సరోజినీ నాయుడు స్కూల్లో మాకు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మాస్టర్స్ స్టార్ట్ చేశారనమాట. దానికప్పుడు పూణంగి శ్రీరామప్పారావు గారు కోఆర్డినేటర్గా ఉండేవారు, వారి ఆధ్వర్యంలో ఫస్ట్ బ్యాచ్ మాస్టర్స్ స్టూడెంట్ కింద మేము ఫస్ట్ నేను ఉత్తీర్ణురాలి అయ్యాను. తర్వాత మాకు జేఆర్ఎఫ్ కూడా వచ్చింది, యూజీసీ ఫెలోషిప్ రావడంతో పిహెచ్డి చేశానన్నమాట. అయితే ఈ పిహెచ్డికి తీసుకున్న టాపిక్ కూడా ఎలా చేశామంటే, నాకు మొదటి నుంచి కూడా మా నాన్నగారు కానీ మా మదర్ కానివ్వండి, మా ఇద్దరు అన్నలున్ను ఒక అక్కయ్య ఉండేవారు, వీళ్ళందరూ కూడా అంటే సమిష్టిగా వెనక నా వెనక ఉన్నారు. ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ సపోర్ట్ అనేది ఎంత అవసరం అనేది ఇవాళ తెలుస్తుంది నాకు. బికాస్ ఏది చేసినా కానీ మా నాన్నగారు ఒక స్క్రాప్ బుక్ అది చేసేవారు, చేసి దాంట్లో 80 నుంచి కూడా వారు ఏ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఇలాంటి వాటన్నిటిలో కూడా పాత వాటిలో వచ్చిన ఏఎస్ రామన్ గారు వీళ్ళందరు పెద్ద పెద్ద వాళ్ళు ఆర్టికల్స్ రాసేవాళ్ళు, ముఖ్యంగా డాన్స్కి సంబంధించి. తర్వాత కళానిధి గారు వీళ్ళందరి ఇంటర్వ్యూస్ ఏమి ఉన్నా కానీ అవన్నీ కట్ చేసి పెడుతూ ఉండేవారు అనమాట స్క్రాప్ బుక్. దాదాపు నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళ ప్రోగ్రామ్స్ వెళ్ళి చూడడం, అప్పుడు వెంపటి సత్యం గారి క్షీరసాగర మదనం చాలా విరివిగా జరుగుతూ ఉండింది అనమాట. ఫస్ట్ టైం నేను 76లో వెంపటి సత్యం గారి క్షీరసాగర మదనం చూసాం, అక్కడ ఏకాదండయ్య పంతుల హాల్ అని ఉండేది. దాంట్లో వెళ్ళి చూస్తే అక్కడ అప్పుడు మాస్టర్ గారు శివుడు వేశారు, మోహనిగా శోభా నాయుడు గారు, విష్ణుమూర్తిగా మన మంజు భార్గవి గారు, వీళ్ళందరూ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చేశారనమాట. అవన్నీ చూస్తే అసలు అంటే ఇంత అద్భుతమైన నాట్య రీత కూచిపూడి అనేది ఒక అలాంటి చిన్నతనంలోనే నాకు ఈ ముద్రలన్నీ పడ్డాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు కృష్ణాయ తుభ్యం నమః అని చెప్పేసి పద్మాసుబ్రహ్మణ్యం గారు వారు ఒక థిమాటిక్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఫస్ట్ కొత్త అది కూడా. సో ఆవిడ చేసిన కృష్ణాయ తుభ్యం నమకి మేమందరం వెళ్ళలేకపోయాము. అయితే మా ఇంటి పక్కన ఒక లాయర్ గారు ఉండేవారు అనమాట, ఆయనకి టికెట్స్ వచ్చాయి. అరే నువ్వు చిన్నదానివే కదా వచ్చేసే పర్వాలేదు, నీకు లేకపోయినా సీటు అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి చూపించడం అంటే ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని చూడడం అంటే ఏ స్థాయికి మనం చేరాలి అనే ఒక ఒక ఊహ అనేది నాకు ముందరి నుంచి ఇంప్రింట్ అయిపోయి ఉందన్నమాట. అయితే 80లో మన పద్మాసుబ్రహ్మణ్యం గారి పిహెచ్డి, వెన్ షీ వాజ్ అవార్డెడ్ పిహెచ్డి, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిందనమాట. అది వచ్చి వాళ్ళు ఫోటో వేసి కింద డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం రిసీవింగ్ హర్ డాక్టరేట్ ఇన్ కూచిపూడి అని చెప్పేసాను. అది ఇవాళకి కూడా ఫస్ట్ పేజ్ ఆఫ్ దట్ స్క్రాప్ బుక్ లో ఉంటుందన్నమాట మా నాన్నగారు పెట్టిన దాంట్లో. అంటే ఏంటంటే నువ్వు అకాడమిక్గా వెళ్ళాలి,
1: అంటే మామూలుగా పిల్లలు చదువుకునేటప్పుడు ఒక పంథాలో పిల్లల్ని నడిపించడం, తల్లిదండ్రులు ఒక డాక్టర్ల

0: ఇంజనీర్లనో లేకపోతే హిస్టరీ చదవడమనో లిటరేచర్ చదవడమనో అలాంటి రోజుల్లో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో ఒక అకాడమిక్ కెరియర్ ఉండొచ్చు అనేది పెద్దగా ఆలోచన లేని విషయం. ఇందాక మీరు చెప్పినట్టు ఈవెన్ మాస్టర్స్ కోర్స్ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ డిప్లొమాస్ అవి ఉండేవి గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ లో, అక్కడ వాళ్ళు వెళ్లి నేర్చుకునేవారు. కానీ అంటే ఇంట్లో అది మీకు కలిగించడంలో ఆ స్ఫూర్తి, అంటే ఇది ఈ స్ట్రీమ్ లో ముందుకు వెళ్ళాలి అని మీకు ఒక ప్రేరణ కలిగించడంలో మీ నాన్నగారి పాత్ర చాలా ఉన్నట్లు అనిపిస్తోంది. అదే పంధాల వెళ్ళాలన్నప్పుడు పర్ఫార్మెన్స్ కి దానికి మధ్య ఎట్లా మీరు తూకం వేసుకుని పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అవ్వాలా లేకపోతే అకాడమిక్ వెళ్ళాలని ఎలా మీరు నిర్ణయం తీసుకున్నారు? అది
1: అంటే ఇప్పుడు నేను మాస్టర్స్ చేసి పిహెచ్డికి వచ్చేటప్పటికి నెలకి ఒక 3-4 కనీసం ఫుల్ లెంగ్త్ పర్ఫార్మెన్సెస్ చేయడము పాపులర్ గా బాగానే ఉన్నాను. పర్ఫార్మెన్స్ లో ఒక విధంగా ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఉంటుంది. పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అందరూ మెచ్చుకోవడం అదంతా కూడా అది ఒక ఒక పద్ధతి. అండ్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ కి ఎప్పుడైనా కానీ స్టేజ్ మీద వెళ్లి డాన్స్ చేసి మన్ననలు పొద్దుతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే నాకు ఈ పెద్ద పెద్ద వాళ్ల దగ్గర మన ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా మాస్టర్స్ కి వెళ్లేంత వరకు కూడా మనమే చాలా గొప్ప వాళ్ళం, చాలా బాగా చేస్తాను నేను అన్న ఒక ఊహ ఉండేదన్నమాట. అయితే మనం ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ డాన్స్, థియరీ బిహైండ్ ఇట్, సోషల్ ఆంథ్రపాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చదివిన తర్వాత మాకప్పుడు ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు నటరాజ రామకృష్ణ గారు వచ్చారు, సుమతి కౌశల్ గారు వచ్చారు, అలాగే ఆరుద్ర గారు మాకు థియరీ ఆఫ్ డాన్స్ చెప్పారు, విఏకే రంగారావు గారు వచ్చేవారు. అలా కాకుండా అసలు ఈ స్కూల్ స్టార్ట్ చేసిన వైస్ ఛాన్సలర్ అప్పుడు భద్రరాజు కృష్ణమూర్తి గారు ఉన్నారు, వారు వచ్చి మాకు సౌందర్య శాస్త్రం మీద ఎస్థెటిక్స్ మీద ఇచ్చేవారు అనమాట క్లాసెస్. సో వీళ్ళంత పెద్దవాళ్ళందరినీ వీళ్ళందరినీ చూసిన తర్వాత అరే మనకి తెలియదే ఇంత ఉందా అని చెప్పేసి వేరియస్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ తర్వాత వరల్డ్ డాన్సెస్ గురించి వీటందరి గురించి కూడా మేము చదువుకోవడం వల్ల ఏమైందంటే అసలు బై ద ఎండ్ ఆఫ్ మై మాస్టర్స్ మనం ఎక్కడ ఉన్నామో ఈ పెద్ద వరల్డ్ ఆఫ్ డాన్స్ లో అనే ఒక ప్రశ్న మొదలైపోయింది అనమాట. ఆ ప్రశ్న వల్ల ఏంటంటే యు ఆర్ అన్డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ యాక్చువల్లీ ఒక కాన్ఫిడెన్స్ లేదు ఏం లేదు దట్ వీఆర్ నో వేర్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ దెర్ ఇస్ లాయర్ చాలా పెద్ద ప్రపంచం ఇది. నాట్య ప్రపంచం అనేది చాలా పెద్దది, మనకి తెలియనిది చాలా ఉంది, మనకు ఒక ఆవగింజంతా కూడా బహుశా తెలుదో తెలియదో అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. ముఖ్యంగా ఈ వర్క్ షాప్స్ మాస్టర్ గారు వచ్చి అప్పుడు వారి దగ్గర నేర్చుకున్నప్పటికీ మేము వారు చేసే వర్క్ షాప్స్ దాంట్లో నాట్యశాస్త్రానికి సంబంధించిన చారులు ఇవన్నీ కూడా తీసుకుని వాటిని ప్రాక్టికల్ గా ఎలా చేయాలి, సమన్వయం అంటే థియరీ ప్రాక్టికల్ మధ్య సమన్వయం ఎలా తీసుకురావాలి, దాన్ని ఎలా ప్రయోగించాలి, ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుతుంటే అప్పుడు తెలిసింది మనకేమీ తెలియదు అసలు. మనం ఏదో డాన్స్ చేస్తున్నాం, గురువులు చెప్పారు, నేర్చుకున్నారు, వెళ్తున్నాం, బొమ్మల్లో డాన్స్ చేస్తున్నాం, కొంతవరకు మన ఊహని ఉపయోగించి అభినయం అవన్నీ చేస్తున్నాం, బాగుంది, కానీ తెలుసుకోవలసింది చాలా ఉంది అన్న ఒక గాల్లోంచి భూమి మీదకి దిగాం అప్పటికి అనమాట మాస్టర్స్ అయ్యేటప్పటికి. దెన్ అప్పుడు ప్రస్థానం స్టార్ట్ అయింది అసలు, అంటే ఇది ఇంకా చాలా చేయవలసింది ఉంది అని చెప్పేసి ముందుకు వెళ్తున్నప్పుడు ఒకటేంటంటే మనం యూనివర్సిటీలో ఇలాంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్స్ వేర్ ఆల్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. అయితే మాకు వచ్చేటప్పటికి నాకు నేను చేస్తున్న వర్క్ ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్స్ అండ్ కూచిపూడి డాన్స్ అని తీసుకున్నాను అనమాట. దాంట్లో హిస్టారికల్ గా ఎలా వెళ్ళాలి ఏం చేయాలని అప్పుడు మాకు ఒక డీన్ ఉండే ఇన్ఛార్జ్ ఉండేవారు అనమాట, ప్రొఫెసర్ వి రామకృష్ణ గారు అని చెప్పేసి, ఈజ్ అ వెరీ వెల్ నోన్ హిస్టోరియన్ అండ్ ఆల్. వారు వెంపటచిన సత్యం గారిని చాలా కావలి టైం నుంచి అంటే 50ల నుంచి కూడా బాగా తెలుసు. వారు మన భుజంగరాశరమ గారు ఎవరైతే వెంపటచిన సత్యం గారి నృత్య నాటకాలన్నిటి కూడా రాశారో వారి శిష్యులు అనమాట, వారితో కలిసి పనిచేసిన వారు, వాళ్ళకి చాలా దగ్గర వారు. సో దీనివల్ల వెంపటచిన సత్యం గారు తెలియడం వల్ల నేను ఎప్పుడైతే నాది ప్రజెంట్ చేశానో దిస్ ఇస్ మై టాపిక్ అట్లానే వారు దెన్ హీ స్టార్టెడ్ సెయింగ్ దట్ హౌ అకాడమికలీ యూ హ్యావ్ టు గో ఇన్ టు దిస్, హౌ డూ యూ డూ ఇట్ అని. ఇటువైపు మనకి శాస్త్రం తెలుసు, నాట్యం తెలుసు, ఈ సమన్వయాలు తెలుసు, కానీ హౌ డు యూ బ్రింగ్ అవుట్ ఇన్ అన్ అకాడమిక్ మెథడలాజికల్ ఫ్యాషన్ అనేది కొంతమంది అలాంటి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడింది. ఐ థింక్ ఇప్పుడు మనం మామూలుగా వెనక్కి తిరిగి చూసుకుంటే దట్ వర్క్ యాక్చువల్లీ హ్యాస్ బికమ్ ద బేసిస్ ఫర్ సెవెరల్ పిహెచ్డిస్ విచ్ కేమ్ లేటర్ ఆన్. సో ఐ థింక్ దట్ వే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ అండన్ మీ యాజ్ అ పర్ఫార్మర్ అట్ వన్ పాయింట్. బట్ ఇప్పుడు ఏంటంటే దానిలో ముందుకు వెళ్ళడం

0: దానికి కూడా అదే నాట్యం విద్యార్థినిగా ఉన్నప్పుడు మీరు చూసి నేర్చుకున్న ఉన్నాయి. మీరు అధ్యాపకురాలిగా ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళకి అంటే డాన్స్ టీచింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు నేర్చుకున్న పాఠాలు ఏంటి? అంటే మీరు విద్యార్థులకు నేర్పిస్తున్నప్పుడు ప్రధానంగా మీకు బాగా స్ట్రైకింగ్ గా అనిపించిన కొన్ని విషయాలు ఉంటాయి కదా.
1: ఒకటి ఏంటంటే అండి, టీచింగ్ వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒకటి చాలా ప్రిపేర్డ్ గా వెళ్ళాలి. థియరిటికల్ అంటే అఫ్ కోర్స్ యూ కెన్ మేక్ కార్డ్స్ నోట్స్ అండ్ గో, బట్ వెన్ యూ గో టు అ ప్రాక్టికల్ టీచింగ్ ఎలాగా మనం చెయ్యాలి అంటే, ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రాక్టికల్స్ చేయాలంటే, మనకన్నా చాలా బాగా చెప్పగలిగిన గురువులు చాలా మంది ఉన్నారు, మహామహులైన కళాకారులని తీర్చిదిద్దిన గురువులు ఉన్నారు. కానీ ఇది ఒక కోర్స్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎలా మనం టీచ్ చేయాలి, దానికి దోహదం చేసింది ఏంటంటే నా పిహెచ్డి వర్క్. నేను చేసిన వర్క్ ఏంటంటే, ఇప్పుడు కూచిపూడిని తీసుకుంటే ఇప్పుడు అంత లేదు కానీ అప్పట్లో వెంపటి సత్యం గారు ఒక బాణీని క్రియేట్ చేసేసారు. ఓల్డ్ ట్రెడిషనల్ స్కూల్ వేరు, న్యూ ఈయన చాలా క్రియేట్ చేసేసారు, చాలా కొత్తగా తీసుకొచ్చేసారు అన్ని. కొంతవరకు హీ హాజ్ గాన్ అవే ఫ్రమ్ ద ట్రెడిషన్ అన్న కొన్ని కొన్ని ఆలోచనలు ఉండేవన్నమాట. కొంతమంది కమెంట్స్ ఉండేవి, కొన్ని మోహన్ కోకర్ లాంటి వారు అది పబ్లిక్ గా రాసినది కూడా ఉంది, ఇలాంటి ఒక క్రిటిసిజం అనేది ఉండేదన్నమాట. సో ఐ వాజ్ లుకింగ్ అట్ ఎలాగ వెంపటేశ్వర సత్యం గారు చేశారు, నూతన పోకడలు తీసుకొచ్చారు, అసలు ఆయన ఏ బేసిస్ లేకుండా తీసుకొచ్చారా, ఎలా తీసుకొచ్చారన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఎంటైర్ చాప్టర్ ఐ వాజ్ కంపేరింగ్ ద బేసిక్స్ ఆఫ్ కూచిపూడి, బేసిక్స్ ఈయన చేసేవి, తర్వాత ట్రెడిషనల్ గా చేసేవి. దీనికి చాలా నేను ఫీల్డ్ వర్క్ అవన్నీ కూడా చేశాను. కొంతమంది గురువులతో కూర్చోవడం, వాళ్ళవి రికార్డ్ చేయడము, అవన్నీ కూడా వాటిని వీటితో కంపేర్ చేయడం, ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు ప్రహ్లాద శర్మ గారు లాంటి వారు, తర్వాత రత్తయ్య శర్మ గారు, వీళ్ళందరితో కూడా నేను కూర్చుని వారు ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకున్నా. తర్వాత నా అనుభవం ఏంటంటే, చింతా రాధాకృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకున్న అనుభవం ఉంది. ఆయన ట్రెడిషనల్, ఆయన చింతా వెంకటరామయ్య గారు, చింతా కృష్ణమూర్తి గారు వారి దగ్గర వర్క్ చేసిన ఆయన అనమాట. సో అవన్నీ కూడా ఉన్నాయి కదా, సో ఐ హావ్ ప్రాక్టికల్ అనుభవం అనేది కూడా ఉంది. కానీ ఇవాళ ఆ థీసిస్ టైంలో ఏమో ఐ వాజ్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ మోర్ యాజ్ అ రీసెర్చర్, ఎలా చెయ్యాలి. సో ఇవి చూస్తే ఏంటంటే, ఆయన బేసిస్ అంతా కూడా కూచిపూడిలో తీసుకుని దాని బిట్ ఆఫ్ అంటే బాడీ మూవ్మెంట్ లో, కైనెటిక్స్ ఆఫ్ బాడీ అని అంటాం మామూలుగా, దాంట్లో మూవ్మెంట్ లో కొన్ని మార్పులు చేసి మామూలుగా ఎగిరి గంతి మొత్తం ఎనర్జీ అంతా బయటికి రాకుండా ఇంటర్నలైజ్ చేయడం అనేది, ఎనర్జీ చేయడం వల్ల ఒకలాంటి సొగసు తీసుకొచ్చారు వారు. ఎవ్రీ మూవ్మెంట్ కి మనకి ఈస్థెటిక్ గా అనిపిస్తుంది అనమాట, ఒక ఫినిషింగ్ ఒక పద్ధతి అంటే చాలా కంటైన్డ్ గా ఉంటుంది ఆ మూవ్మెంట్, అండర్స్టేట్మెంట్ గా. సో అలాంటి ఒక బేసిస్ నేను చేయడం వల్ల కంపారిటివ్ మొత్తం బేసిక్స్ అన్ని తీసి కంపారిజన్ చేశాను. తర్వాత ఐటమ్స్, తర్వాత ఈయన చేసిన ప్రయోగాలు ఏంటి, పాతవి ఎలా ఉండేవి, ఇలాంటివి ఒక ఫర్దర్ గా డాన్స్ డ్రామాస్ అండ్ యక్షగానాలు కంపారిటివ్ గా చేయడం, డాన్స్ డ్రామాస్ లో ఈయన తెచ్చిన ఇన్నోవేషన్స్ అవన్నీ కూడా తీసు మాట్లాడము. దీనికంతటికి బేసిస్ కేవలం ఎందుకు జరిగాయి ఇవి అనేది కూడా, దెర్ ఈస్ అ సోషియో కల్చరల్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కళ అనేది తీసుకుంటే, కళ మన సమాజానికి చాలా దగ్గరగా పెనవేసుకుపోయింది. మామూలుగా మన మార్పులు చేర్పులు అనేవి కూడా, సమాజంలో మార్పులు చేర్పులు వచ్చినప్పుడు కళ కూడా మారుతూ ఉంటుంది. అదే అంటారనమాట జీవ కళ అని అంటాం, అంటే జీవ మారుతూ, మార్పు అనేది ఈజ్ ఇంగ్రీడియంట్, ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎనీ ఆర్ట్ ఫామ్. అది మారుతూనే ఉంటుంది, దట్ ఈస్ అది కాన్స్టెంట్ యాక్చువల్లీ ఇన్ ఎనీ ఆర్ట్ ఫామ్ అనమాట. సో ఈ మార్పులు చేర్పులు అనేవి అప్పటి సోషియో కల్చరల్ పొలిటికల్ కాంటెక్స్ట్ లలో ఎలా జరిగింది అనేది నేను రిలేట్ చేసుకుంటూ వచ్చానమాట. సో మై ఫోకస్ వాజ్ ఫ్రమ్ లేట్ 1800s టు 1980 అనమాట, నేను మేజర్ గా తీసుకుంది 1980-1990 వరకు వచ్చానంతే. సో 1 century ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ బిఫోర్ దాట్ వెన్ యూ టాక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ కూచిపూడి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏమున్నాయి. మనం మాచిపల్లి కైఫియత్ ఒక్కటే మాట్లాడతాం, కానీ నేను రెవెన్యూ రికార్డ్స్ వీటన్నిటికి కూడా వెళ్ళి, అది విలేజ్ లోంచి వచ్చింది కదా, ఐ వాజ్ లుకింగ్ అట్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్, ద ఎథనోగ్రఫీ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్, అసలు ఎవరు వచ్చి ఫస్ట్ ఉన్నారు అక్కడ, ఎవరు ఇచ్చారు వీళ్ళకి పట్టాలు, ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ లోంచి కూడా నేను డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అవన్నీ చేసి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చానమాట. సో దట్ వే ఇప్పుడు ఈ కంపారిజన్ చేయడం వల్ల నేను ప్రాక్టికల్ క్లాసెస్ లో నౌ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దెమ్ వాట్ ఈస్

యాక్చువల్లీ దట్ అంటే ఆ బేసిస్ బేసిక్ ఆఫ్ కూచిపూడి ఏంటి? ఓకే, అది అది ఇప్పుడు ట్రెడిషనల్ గా అయినా కానీ ఇప్పుడు మనం సోలోస్ అవి స్టార్ట్ అయిన తర్వాత స్ట్రక్చర్ ట్రైనింగ్ వచ్చినా కానీ దేర్ ఆర్ సర్టన్ బేసిస్ విచ్ మేక్ దట్ ఫామ్ దట్ కూచిపూడి ఫామ్. కూచిపూడిని ఎలా ఐడెంటిఫై చేస్తాం? వాట్ గోస్ ఇన్ టు దట్ మూవ్మెంట్ టు మేక్ ఇట్ కూచిపూడి, లుక్ లైక్ కూచిపూడి? ఎనీ మూవ్మెంట్ కెన్ లుక్ ఇన్ డిఫరెంట్ వే ఆల్ టుగెదర్ ఇన్ ద వే దట్ ఈస్ డన్. సో ఐ వాజ్ ఏబుల్ టు అరైవ్ అట్ దట్, అండ్ ఇవన్నీ కూడా ఎంప్లాయ్ చేసుకుంటూ వెళ్లాను. నేను టీచ్ చేస్తున్నప్పుడు ఐ డూ దట్ అండ్ ఐ ఆల్సో గివ్ దెమ్. వాళ్ళకి వచ్చేటప్పటికి ఎలా ఏ మాస్టర్స్ ఇప్పుడు గొప్పగా అంటే మనకి ప్రసిద్ధిగాంచిన కొంతమంది పేర్లే తెలుసు, బట్ దేర్ ఆర్ సెవరల్ మాస్టర్స్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. వీ డోంట్ నో వేదాంత పార్వతీసం గారు లాంటి వారు ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ టువర్డ్స్ ద బేసిక్స్ తెచ్చారని తెలీదు. మనకి పివిజి కృష్ణశర్మ గారి గురించి తెలియదు. ఇలాంటి వీళ్ళందరి గురించి మాట్లాడుతూ, బికాస్ నేను ఈ పిహెచ్డి చేయడం వల్ల వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ అది, వీళ్ళందరితో కూడా నేను ఐ కుడ్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. ఏదో వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేశాను రేపు వచ్చేసాను కాకుండా, కూచిపూడి విలేజ్ కి వెళ్ళి ఉండేదాన్ని, తర్వాత వాళ్ళు ఎక్కడికెళ్ళిన ప్రోగ్రామ్స్ చేసినా వెళ్ళి మాట్లాడి వాళ్ళతో చేసి, తర్వాత ప్రహ్లాద్ శర్మ గారి దగ్గర నేను ఉషాపరిణయం నేర్చుకున్నాను యాజ్ అ పార్ట్ ఆఫ్ మాస్టర్స్ ప్రోగ్రామ్. అండ్ ఆల్సో మాకు పివిజి కృష్ణ శర్మ గారు ఒక వర్క్ షాప్ చేసి మాకు 40 రోజుల్లో శిశిరేఖ పరిణయం కూడా నేర్పించారు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే అనుభవంగా నేను నేర్చుకున్నవి ఇవన్నీ కూడా. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ హాస్ గివెన్ మీ సమ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రాబబ్లీ టీచింగ్ బెటర్ ఇన్ మై క్లాసెస్.

0: సమాజంలో మార్పులు అవి కూడా కళలో ప్రతిఫలిస్తాయి. ఈ మధ్య కాలంలో మీకు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు సమకాలీనంగా లేకపోతే గత 30-40 ఏళ్లుగా కొన్ని చాలా పెద్ద మార్పులు వచ్చాయి సమాజంలో, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ అది వచ్చిన తర్వాత ఒక రకంగా సమాజాలు ఓపెన్ అప్ అయినట్టుగా మనం ఎన్నో పొరలు పొరలుగా మనం సమాజాన్ని ఇప్పుడు దర్శించగలుగుతున్నాం. ఇంతకు ముందు మనకుండే విజన్ చేయదు. మీకు ఈ వ్యక్తీకరణ, ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైనా భిన్నంగా అనిపిస్తుందా గతంతో పోలిస్తే?
1: అంటే మీరు డిజిటల్ అని అంటున్నారు కాబట్టి అఫ్ కోర్స్ దాని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అప్పుడైతే థియేటర్ వరకు వెళ్లి ఒక ఆడిటోరియంలోనో లేదా ఎక్కడైనా ప్రదర్శన జరుగుతుంటే ఇట్స్ అన్ ఎఫర్ట్ గోయింగ్ అండ్ సీయింగ్. ఇప్పుడు ఏంటంటే మనకి రికార్డింగ్స్ కొన్ని అవైలబుల్ ఉంటాయి. చాలా మందిని ఎప్పుడైతే మనం చూడలేని వాళ్ళు లేకపోతే

0: ఇప్పుడు లేని వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళని కూడా చూసే ఒక అవకాశం బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ మీడియా ఇవాళ చూడగలుగుతున్నాం. దానివల్ల ఏంటంటే నాలెడ్జ్ ఒకటి పెరిగింది. రెండు, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కోవిడ్ టైంలో ఒక మార్పు అనేది మనం చూడొచ్చు. కోవిడ్ టైంలో టీచింగ్ చేసే టీచర్స్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఆ టైంలో. మా కోర్సెస్ కంటిన్యూ అవ్వాలి, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ఎగ్జాంపుల్, బికాస్ దానికి ఏ విధంగా టీచింగ్ ఆన్ డిజిటల్ మీడియా ఎలా చేయాలని మేము నేర్చుకున్నాం. ఒక స్టెప్ లో చేసేదాన్ని ఒక 7-8 స్టెప్స్ లో చేయాల్సి వచ్చేది. లైక్ బేసిక్లీ ట్రైన్ టు గో టు ద బేసిక్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇట్లా రీడింగ్ రెఫరెన్స్ మెటీరియల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అదొక ఒక మెథడాలజీ మేము డెవలప్ చేసుకుని చేసాం ప్రాక్టికల్ గా. అయితే కూచిపూడికి సంబంధించినంత వరకు మనము ఆ టైంలో పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చూస్తే, ఒకప్పుడు కూచిపూడిని చేయాలి లేకపోతే క్లాసికల్ డాన్స్ ఫామ్ చేయాలి అంటే ఒక స్టేజ్ ఉండాలి, ఇలాంటి ఒక అంబియన్స్ ఉండాలి, దట్స్ వేర్ యూ కెన్ డూ ఇట్. మామూలుగా స్టేజ్ ఇవన్నీ కూడా అనుకునేవాళ్ళం, కానీ అప్పుడు ఏంటి మనం బయట వెళ్లే పరిస్థితులు లేకపోతే దట్ పర్టిక్యులర్ ఎంటైర్ అంబియన్స్ విచ్ ఇస్ క్రియేటెడ్. మామూలుగా అయితే మనం పర్ఫార్మెన్స్ కి వెళ్తూ ఉంటే నాట్యశాస్త్రంలో నా భరతుడు కూడా చెప్తాడు, సహృదయుడైన ప్రేక్షకుడు కావాలని అంట. అంటే ఆ సహృదయుడు అనేవాళ్ళు ఎవరు? దట్ వన్ హూ నోస్ సంథింగ్ అండ్ ప్రిపేర్డ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అని అంటారు. ఈ ఆడియన్స్ ప్రిపరేషన్ ఎక్కడ మొదలవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ జరుగుతోంది అని అనుకుందాం. రైట్ ఫ్రమ్ ద ఇన్విటేషన్ మనం చూస్తాం, ఒక పోస్టర్ చూస్తాం, ఓహో ఇవాళ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంది, సో ఐ వాంట్ టు గో అండ్ సీ ఇట్ అని మనం అక్కడికి వెళ్తూ ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్లేంత వరకు కూడా దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ మెంటల్ ప్రిపరేషన్ దట్ హ్యాపన్స్. వి కమ్ విత్ అ మెంటల్ ప్రిపరేషన్, అంటే నేను ఇవాళ ఇది చూడబోతున్నాను, దీన్ని నేను ఎంజాయ్ చేయబోతున్నా, దీనిలో ఇంకా ఏముందో నేను కొత్తవి తెలుసుకోబోతున్నాను, అలాంటి ఒక మైండ్ సెట్ తోటి నేను వస్తాను, వచ్చి కూర్చుంటాను. అంటే ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ అండ్ ఎ ప్రిపరేషన్ దట్ ఐఎమ్ కమింగ్ విత్ ఇన్ టు అన్ ఆడిటోరియం. తర్వాత ఆ పర్ఫార్మెన్స్ చూస్తే మనకి ఏమవుతుందంటే ఒక అంబియన్స్, దట్ అంబియన్స్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. ఇప్పుడు ముఖ్యంగా సోలోస్ కాకపోయినా కానీ డాన్స్ డ్రామాస్ చూస్తే డెకార్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మనకి అదంతా కూడా బ్రేక్ అయిపోయింది. మనం ఇప్పుడు చూసేటప్పటికి ఆ కోవిడ్ టైంలో ఎలాగైనా సరే యూ హ్యావ్ టు ఎంగేజ్ విత్ ద డిజిటల్ మీడియా అండ్ పర్ఫార్మ్. ముఖ్యంగా యంగ్స్టర్స్ హ్యావ్ స్టార్టెడ్ ఒక అవకాశంగా తీసుకొని కొత్త కొత్తగా ఏంటంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ లాంటివి చేశారు ఆన్ డిజిటల్ మీడియా. యూట్యూబ్ లో ముఖ్యంగా తీసుకున్నో లేకపోతే వేరే జూమ్ లాంటి ప్లాట్ఫామ్స్ తీసుకున్నో. ఈవెన్ ఐ హ్యావ్ డన్ సమ్ పార్వతీశం గారి సెంటనరీ సెలబ్రేషన్ వస్తే నేను అప్పుడు జూమ్ మీదనే చేశాను అనమాట. చాలా మందిని ఇంటర్వ్యూస్ కు తీసుకొచ్చి తర్వాత ఆయన ఇవన్నీ చేసి వీ హ్యావ్ సెలబ్రేటెడ్ హిమ్ ఇన్ దాట్. ఆ టైంలో కొంతమంది ఏంటంటే దిస్ ఎంటైర్ అంబియన్స్ హ్యాస్ చేంజ్డ్. లైక్ దెర్ ఈస్ నో ఫిక్సేషన్ ఆఫ్ ఈ క్లాస్ లోనే చెయ్యాలి డాన్స్ అనేది, ఎక్కడైనా చెయ్యొచ్చు ఇప్పుడు అనే ఒక బ్రేక్ వచ్చేసింది. ఎందుకంటే అంతకు ముందర థియేటర్ అలా ఉండేది, లైక్ ఎనీవేర్ యూ కెన్ డూ స్పెసిఫిక్ పర్ఫార్మెన్సెస్ అని అంటారు అనమాట. ఆ దాంట్లో ఏంటంటే దట్ ఎంటైర్ స్పేస్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. దాంట్లో నువ్వు దేన్నైనా యూజ్ చేయొచ్చు, అట్లా చేయొచ్చు. క్లాసికల్ డాన్స్ కి ఆ బ్రేక్ అవే రాలేదు, కానీ ఆ టైంలో వచ్చింది. ఆ టైంలో రావడం ఒకటి, తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆడియోస్, రికార్డెడ్ ఆడియోస్ యాజ్ ద నార్మ్. ఎందుకంటే లైవ్ పర్ఫార్మెన్స్, లైవ్ మ్యూజిక్ అనేది అది ఒక అనుభవం యాక్చువల్లీ ఫర్ ది ఆడియన్స్ ఆర్ ఈవెన్ ఫర్ ద పర్ఫార్మర్. ఒకలాంటి అంటే మ్యూజిషియన్ పాడుతుంటే ఒక వీళ్ళు చేయడం కానివ్వండి, వాళ్ళిద్దరూ కలిసి ఆ పర్ఫార్మెన్స్ అది జరుగుతూ ఉంటే వీళ్ళొక పాట ఆడియన్స్ వాచ్ చేయడం కానివ్వండి, ఇట్స్ అన్ ఒక అనుభవం, ఒక లైవ్ అనుభవం అది. దాన్ని మించి ఇవాళ ఏది బ్రేక్ చేయలేదు, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు 3D ఆర్ 4D వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ ఏమైందంటే మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టేసాం. ఒకటి, ఓ రికార్డెడ్ మ్యూజిక్ మీద చెయ్యొచ్చు, ఎక్కడైనా డాన్స్ చెయ్యొచ్చు, ఇలాంటివన్నీ వచ్చాయి. తర్వాత కాస్ట్యూమింగ్ చేంజ్ చాలా కనిపిస్తుంది మీకు. యూ కెన్ సీ దట్ లాస్ట్ 6-7 ఇయర్స్ యూ కెన్ సీ దట్ చాలా మినిమైజ్డ్ కైండ్ ఆఫ్ డ్రేపింగ్ వచ్చేసింది. చీర కట్టేసేసేయడం, మినిమం గా ఒక ఇది చేసుకోవడం. అంటే ఇది ఏంటంటే యక్షగాన టైంలో ఉండేది ఇది, ఒక 100 ఏళ్ల ముందర ఇదంతా ఉండేది. చాలా సింప్లిస్టిక్ కైండ్ ఆఫ్ ఇదనమాట. కొన్ని హైలైట్స్ యూజ్ చేసుకోవడం, చిన్న కొంచెం జ్యువెలరీ యూజ్ చేయడం, దాన్ని పర్ఫామ్ చేయడం, ఇది మనకి కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ లైక్ సైకిల్ ఇట్ హ్యాస్ హ్యాపెన్డ్.
1: కాస్ట్యూమ్ కలర్స్ కూడా, కలర్స్
0: థీమాటిక్ కూడా చాలా చేంజెస్ కనిపిస్తాయి మనకి.
1: ఇప్పుడు అంటే మీరు ఇది అంటే ఫిజికల్ అంబియన్స్ దీంతో పాటు ఈ మెథడాలజీతో పాటు కంటెంట్.

0: ఆఫ్ డాన్స్ అంటే ఏ కథనం మనం చెప్తున్నాం అనే దానిలో కూడా బాగా మార్పు వచ్చు. అంటే ఏ కథనమైనా కూడా మనం నృత్యంలో ఒక వ్యక్తీకరణ ఇవ్వచ్చు అనేది ఇది కొత్తగా కనిపిస్తున్న ధోరణి అని అనిపిస్తుంది.
1: తర్వాత ఏమైందంటే చాలా అంటే ఎక్స్పోజర్ వల్ల యూ హ్యావ్ వెరీ ఇంటెలిజెంట్ క్రాప్ ఆఫ్ యంగ్స్టర్స్ ఉన్నారు మనకి, చాలా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే క్వశ్చనింగ్ ఇస్ ద ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్, ఇలాగే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, సరే ఇది ఇలాగే చేయాల్సిన అవసరం ఉందా, దీన్ని ఇంకో కొత్త రకంగా చేయొచ్చా. ఇన్ఫ్యాక్ట్ నాకు టీచింగ్ ఈజ్ అ బూన్, నేను అనుకుంటే ఒక అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఒక న్యూ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటాను, కొత్త కొత్త ఐడియాస్, చాలా ఇంటెలిజెంట్, క్విక్గా పట్టే బ్యాచెస్ కొన్ని, అంటే మనకి ఆఫ్ లేట్ ఐ కుడ్ సీ దట్ ఆ చేంజ్ అనేది బాగా కనిపిస్తుంటుంది. తర్వాత నా దగ్గర పిహెచ్డి చేసిన వాళ్లే చూసుకుంటే ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటారంటే, కొన్ని నా ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు కూచిపూడి గురించే చేసుకుంటే, కూచిపూడిలో 30వ 40వ దశకాలలో చాలా మంది టాలెంటెడ్ యంగ్ గురుస్ ఆర్ పర్ఫార్మర్స్ ఆఫ్ కూచిపూడి హెరిడిటరీ ఫ్యామిలీస్ నుంచి సినిమాకి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళిపోతే అప్పుడు చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తే ఆ ఏముంది అక్కడ బెటర్ లైవ్లీహుడ్ వస్తుందని చెప్పేసి వెళ్లారు, అందుకని వెళ్లారు. సరే అదే అనుకున్నాను. ఐ నెవర్ క్వశ్చన్ దట్. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ వెన్ షీ వాజ్ డూయింగ్ హర్ పిహెచ్డి షీ సెడ్, లైవ్లీహుడ్ అని నేను అనుకోను మ్యాన్, ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. ఎందుకు వాళ్ళు ఈ న్యూ మీడియాకి వెళ్లారని. షీ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ రైట్ ఫ్రమ్ ది యక్షగానాస్ రావడం, కళాపాలు చేసిన తర్వాత యక్షగానాలు. వాళ్ళు లైవ్లీహుడ్ కోసం చేశారా లేకపోతే ఈజ్ దట్ ఒక ఇన్గ్రీన్డ్ గా ఉందా కూచిపూడి హెరిడిటరీ ఫ్యామిలీస్ లో, కొత్త మాధ్యమం ఏదన్నా కనిపిస్తే దాన్ని అడాప్ట్ చేసుకుంటూ దాంట్లోకి వెళ్లడం అనేది, దాన్ని కూచిపూడిలోకి అడాప్ట్ చేయడం అనేది అనే ఒక క్వశ్చన్ వచ్చేటప్పుడు దెన్ ఐ ఆల్సో స్టార్టెడ్ థింకింగ్ అనమాట. అంటే ఎప్పుడు చూసినా మార్పు మార్పు మార్పు. ఇప్పుడు భామ కళాపాలు చేసేవారు, తర్వాత యక్షగానాలు చేశారు, తర్వాత వచ్చేటప్పటికి మనకి డ్యూయేట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. వెన్ ఉదయ్ శంకర్ వాజ్ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్ అండ్ దెన్ యూ సీ ద డాన్స్ డ్రామాస్, న్యూ డాన్స్ డ్రామాస్ కమింగ్, సోలోస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక కూచిపూడిలో ఇది ఒక సర్వసాధారణంగా జరిగిపోయింది. సో
0: ఇతర నాట్య పద్ధతులతో పోలిస్తే కూచిపూడి
1: చాలా వైవిధ్యం కనిపిస్తుంది. ఈ వైవిధ్యం అనేది కూచిపూడిలో భాగం. అండ్ కూచిపూడి గురువులు ఎప్పుడు కూడా కొత్త మాధ్యమాలు ఏమన్నా కనిపిస్తే వాటిలో ఎక్స్పెరిమెంటేషన్ కి వెళ్ళిపోతారు. దట్స్ హౌ దే హావ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ ఈవెన్ ఇన్ తెలుగు సినిమా. సో అమ్మాయి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, రీథింకింగ్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మేము కూడా కొత్త వర్క్స్ చేస్తున్నప్పుడు, యంగ్స్టర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు, ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. దేర్ క్వశ్చన్స్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. దట్స్ హౌ మై మహాకాళి హ్యాస్ కమ్ ఇన్. ఎంత క్వశ్చనింగ్ జరుగుతుంది అంటే, ఒక టైంలో వీ వర్ హ్యావింగ్ అ డిబేట్ అనమాట, ఏంటి కూచిపూడి ఒక స్టాగ్నేషన్ వచ్చేసింది, వెంపటిన సత్యం గారు వెళ్లిపోయారు, పెద్ద పెద్ద గురువులు అందరూ వెళ్లిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్ గా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ, ఇప్పుడు ఒడిస్సీ కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, నేషనల్ ఫెస్టివల్స్ లో కూచిపూడి ఈజ్ నో వేర్. ఐ వీ హ్యావ్ టు బి వెరీ ప్రాగ్మాటిక్ అబౌట్ వెన్ యూఆర్ లుకింగ్ ఇట్ ఆబ్జెక్టివ్లీ. ఎక్కడ కనిపించదు, ఇప్పుడు 10 భరతనాట్యాలు కనిపించి ఒక 8 ఒడిస్సీలు కనిపించిన దగ్గర ఒక 2 కూచిపూడి ఉంటుంది. అంటే ఎందుకు మనం ఆ స్థాయికి చేరలేకపోతున్నామా, మనం అంత ఆలోచించి కొత్త థీమ్స్ అలాంటివన్నీ చేయలేకపోతున్నామా, ఇలాంటి ఒక క్వశ్చన్, ఒక డిబేట్ జరుగుతూ ఉంది. చాలా ఇన్ఫార్మల్ డిబేట్ జరిగింది కాను. అయితే సంబడి సెడ్ అంత మీ వల్లే అన్నారు. నా వల్లే అంటే, ఎవరినైతే మేము ఒక స్థాయిలో చూస్తున్నామో, మీరందరూ అకాడమిక్ గా వచ్చేసారు, పర్ఫార్మెన్స్ వైజ్ ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యువర్ పర్ఫార్మెన్స్ అండ్ షో ఇట్ టు ద పబ్లిక్ హౌ న్యూలీ కూచిపూడి కెన్ బి డన్ అనేది అని చెప్పేసి అంటే, దట్ స్ట్రక్ మీ లైక్ ఎ బోల్ట్. ఒక 2 ఆల్మోస్ట్ నాకు పట్టింది అది, అసలు ముందర ఆ షాక్ నుంచి బయటపడడానికి. అంటే మన పర్ఫార్మెన్సెస్ లోకి, అప్పటికి నేను చాలా మటుకు పర్ఫార్మెన్సెస్ లిమిట్ చేసేసుకున్నాను, ఐఎమ్ మోర్ ఇన్ టు టీచింగ్ రీసెర్చ్ రైటింగ్ వీటన్నిటికి వెళ్లాను, ఫోకసింగ్ ఆన్ మై స్కాలర్స్, ఒక 12 PhDs వచ్చారు ఆ కింద. కానీ ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ల వల్లే, హూ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు పబ్లిక్ అండ్ డూయింగ్ ఆర్ షోయింగ్ అస్ వే టు గో, హౌ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ కూచిపూడి ఇట్ సెల్ఫ్ వితౌట్ losing the essence of it. ఇలాంటి వల్ల వచ్చినాయి అని చెప్పేసేటప్పటికి దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్.
0: ఈ వాదన సాధారణంగా ఇతర డిసిప్లిన్స్ లో వింటుంటామండి, అంటే పరిశోధన ఫలాలు, మీకు వ్యవసాయం దగ్గర నుంచి కూడా చెప్తుంటారు, పరిశోధన ఫలాలు యాక్చువల్ గా క్షేత్రస్థాయికి రావాలి, దాని బెనిఫిట్ ఏదో బెనిఫిషరీస్ అందాలి అని మామూలుగా అంటారు. ఇది నాట్యంలో కూడా ఇలా వస్తుందన్న ఇలాంటి వాదన అనేది మొదటిసారిగా వింటున్నాం అనమాట.
1: వస్తుంది వస్తుంది, అంటే మనం ఓపెన్ గా ఉంటే పిల్లలు మాట్లాడారు.

0: తప్పకుండా చెప్తారు ఇవన్నీ కూడా.
1: అంటే మామూలుగా యాజ్ అ పర్ఫార్మర్ అంటే ఇప్పుడు మీరు రూపకల్పన చేశారు, కొరియోగ్రఫీ చేశారు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా మీ అనుభవాలు మరపురాని విషయాలు ఏమైనా ఉంటాయి?
0: దీంట్లో మామూలుగా పర్ఫార్మెన్స్ అంటే సోలోస్ కొత్తవి చేయడం అవన్నీ మామూలుగా జరిగాయి. అంటే మనం గురువు గారి దగ్గర నేర్చుకున్నది, తర్వాత మనం ఈ థియరిటికల్ గా నేర్చుకునేవన్నీ, వీటన్నిటినీ కూడా చాలా ఎక్కువగా సమన్వయం చేసి చేసింది ఈ మహాకాళి అనే వర్క్. దీంట్లో ఏంటంటే మనం కాలాన్ని తీసుకుని ఆ కాలం నుంచి మామూలుగా మనం వెస్టర్న్ థియరీలో తీసుకుంటే ఏంటంటే లీనియర్ కాలం అనేది ఒక పాయింట్ దగ్గర బిగినింగ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది అని చెప్పేసి. కానీ మన సనాతన ధర్మంలో కానివ్వండి, మన నాలెడ్జ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ లో చూసుకుంటే కాలం అనేది సైక్లిక్, అది మనం సృష్టి స్థితి లయలని మాట్లాడతాము. ఆ లయం అయిపోయిన తర్వాత ఒక చిన్న విరామం వస్తుంది అంతే, మళ్ళా ఇదంతా స్టార్ట్ అయ్యి మళ్ళా అదే ఆ సర్కిల్ అనేది కంటిన్యూ అవుతుందని మన కాన్సెప్ట్ అనమాట. సో ఐ టుక్ దిస్ పర్టిక్యులర్ సర్క్యులర్, నాట్ లీనియర్, సర్క్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ కాలం తీసుకుని దేవి యాజ్ ద శక్తి. మామూలుగా మనకి శంకరాచార్యులు వారు చెప్తారనమాట, ఈవిడ డైనమిక్ ఎనర్జీ, ఆయన స్టాటిక్ అని చెప్పేసి చెప్తారనమాట.
1: శివశక్తి
0: అంటే ఈ డైనమిజం ఉంటేనే మొత్తం అంతా ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది మనకి కాలానికి. దట్ డైనమిక్ శక్తి ఈజ్ ద మూలం ఫర్ ఆల్ ఆఫ్ అస్. దేవి భాగవతం అదే చెప్తుంది, లేదా దేవి సప్తసతి ఇవన్నీ కూడా అవే చెప్తాయి అనమాట. సో దెన్ ఈ ఘోరా అనే ఫెస్టివల్ లాస్యకల్ప వాళ్ళు చేసినప్పుడు ఫస్ట్ కాత్యాయనిని, ఆవిడ నాకు షీజ్ మై స్కాలర్ టు, తను వచ్చి నన్ను, మేడం మీరు ఒక్క వర్క్ 10 మినిట్స్, ఇది కోవిడ్ టైంలో జరిగింది అనమాట, జస్ట్ కోవిడ్ దీంట్లో, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ డాన్స్ ఫిలిం, మీరు చేయగలరా ఏమన్నా, ఘోరా అనే వర్డ్ ఇస్తున్నాను నేను మీకు అని అన్నారు. సో స్టాల్వర్డ్స్ చాలా మంది దాని మీద వేరే వేరే దీని నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. సో దెన్ ఐ థాట్ మహాకాళి అంటే కొంతమంది పెద్దవాళ్లతో మాట్లాడితే మహాకాళి అనేది కాన్సెప్ట్ గా తీసుకోవచ్చు, మీరు కాలానికి ప్రతీకగా కూడా చేయొచ్చు అని. కొంతవరకు అప్పటికి చదివాను, చాలా చదివాడు. సో వీటన్నిటికీ కూడా నేను కూచిపూడిలో ఉన్న మూలమైన ఒక స్ట్రాంగ్ అన్ని కూడా దీనిలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశంలో కూడా ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు డూ అన్ని, అంటే రూట్స్ ని వదిలేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. రూట్స్ ఉంటేనే మనం ఎదుగుతామని చెప్పేసి దాంట్లో గ్రౌండెడ్ గా ఉండాలి. సో మనకి వేదాంత లక్ష్మణ శాస్త్రి గారు హస్తాభినయం చాలా బాగా చేసేవాళ్ళని ఇప్పటికీ చెప్పుకుంటారు, అంటే హస్తాలని చాలా ఇన్నోవేటివ్ గా యూజ్ చేసేవాళ్ళని. సో ఫస్ట్ నరేషన్ మనం కాలం గురించి నరేషన్ చేస్తున్నప్పుడు ఐ యూజ్డ్ ఓన్లీ హస్తాస్ అనమాట, ఆ కాల ప్రమాణాలు కూడా చెప్పేది. ఆ నరేషన్ వస్తున్నప్పుడు ఓన్లీ హస్తాభినయం అనేది చేస్తూ వి ఇంట్రడ్యూస్ మహాకాళిని. ఎలా అంటే నానో సెకండ్స్ నుంచి, త్రుటి నుంచి మొదలవుతుంది అనమాట. అది కల్పాల కింద వెళ్ళి ఇన్ని కల్పాలు, ఇన్ని మన్వంతరాలు ఇవన్నీ అయిన తర్వాత ఇన్ని యుగాలు కలిస్తే మనకి బ్రహ్మకి ఒక రోజు అవుతుంది, బ్రహ్మకి 100 సంవత్సరాలు అయితే విష్ణువుకి ఒక రోజు అవుతుంది, అలాగే విష్ణువుకి 100 సంవత్సరాలు అయితే మహేశ్వరుడికి ఒక రోజు అవుతుంది, మహేశ్వరుడికి 100 సంవత్సరాలు అయితే మహాశక్తికి ఒక కను రెప్ప పాటు అని అంటారు. ఇది చూస్తే అసలు హౌ జైగాంటిక్, అసలు ఈ ప్రమాణాలు ఏంటి. మనము ఇప్పుడు పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7, మొత్తం 14 లోకాలు అని అంటాం. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, మనం మధ్యలో ఉన్నాం. సో ఫ్రమ్ దట్ నానో అంటే మనకి కిందకి వెళ్తూ ఉంటే మన కాల ప్రమాణాలు తగ్గిపోతుంది, పైకి వెళ్తూ ఉంటే ప్రమాణాలు ఈజ్ డబుల్డ్ ఇన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో అలాంటి మహాశక్తికి ఒక బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటే ఫస్ట్ అసలు నాకైతే ఒక ఆశ్చర్యం అనమాట, వేర్ ఆర్ వి, అసలు ఏంటి ఇది, అలా ఏంటి శక్తి అనేది అని చెప్పేసి. సో ఆ శక్తి అనేది మూవ్మెంట్, ఆ డైనమిక్ మూవ్మెంట్ ఉంటేనే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతాయి. సో అక్కడి నుంచి తీసుకుని ఈ సృష్టి స్థితి లయలకి దేవి ఎలా కారకురాలు అయింది, ఎలా ఇవన్నీ ఇవాల్వ్ అవుతూ వస్తాయి, తర్వాత లయానికి వచ్చేటప్పటికి భాగవతం, దేవి భాగవతం కూడా చాలా వర్ణనలు ఉన్నాయి. అఫ్ కోర్స్ శుంభ నిశుంభులు వీళ్ళందరినీ వధ ఇవన్నీ కూడా అంటారు, కానీ ఆవిడని దేవిని నేను ఒక డైనమిక్ ఎనర్జీగా తీసుకొని ఎప్పుడైతే ఒక ఇంబ్యాలెన్స్ ఇన్ నేచర్ అనేది వస్తుందో, అంత బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అనేది వచ్చినప్పుడు ఎప్పుడు ఆవిడ మళ్ళా వచ్చి మొత్తం అంతా కూడా తనలో లీనం చేసేసుకుంటుంది. ఇప్పుడు దానికి ప్రతీకలుగా వీళ్ళందరినీ రాక్షసులందరినీ చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా తీసుకొని నేను ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ 18 మినిట్ ఫిలిం, విచ్ వాజ్ ఆల్సో ఇక్కడ ఘోరా ఫెస్టివల్లో అది చేశారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చేశారు ఇది, అప్పుడు డాన్స్ ఫిలిం గా చేసామన్నమాట.

0: దానినే ఒక 10 మినిట్స్కి ఎడిట్ చేసి మనకి షికాగో డాన్స్ ఫెస్టివల్ అని జరుగుతుందన్నమాట. డాన్స్ ఫిలిం ఫెస్టివల్ అని, షికాగో డాన్స్ ఫిలిం ఫెస్టివల్ అని ఎవ్రీ ఇయర్ ఉంటుంది. దానిలో ఏషియన్ స్పెషల్లో కూడా అండ్ ఇట్ వాజ్ సెలెక్టెడ్, అక్కడ కూడా వచ్చింది. దాన్ని నేను స్టేజ్కి అడాప్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ నౌ 1 అవర్ 10 మినిట్స్ వస్తుంది. అడాప్ట్ చేసినప్పుడు యక్షగానంలో ఉన్న పట్లన్నీ కూడా ఉన్నాయి మనకి యక్షగాన పద్ధతిలో. ఆ రాక్షసులకి ఆ యక్షగానంలో ఉన్న ఇది మనకి దరువులకి కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. దరువు అనేది చాలా చిన్నగా 4 లైన్లే ఉంటుంది. దాన్ని మనకి ఏంటంటే ఫస్ట్ విలంబంలో వెళ్తుంది, దాన్ని పైకాలం వెళ్తుంది, దాన్ని తిస్రం చేస్తారు, దాన్ని తర్వాత చతురస్రం చేసి పైకాలం చేసి మొత్తం అంత ఒక ప్యాటర్న్ ఉంది మనకి. దరువు పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ కూడా మనం సోలోస్లో ఇవాళ యూజ్ చేయట్లేదు. సో ఆ అలాంటి కొన్ని దరువు పద్ధతులను తీసుకొని కొన్ని నడకలు ఉన్నాయి, ఆ నడకలన్నీ తీసుకొని మళ్ళా వాళ్ళ దరువులు నేను అలాగే చేశానన్నమాట. తర్వాత మూమెంట్కి వచ్చేటప్పటికి మాత్రం, జతలకు వచ్చేటప్పటికి కూడా డిఎస్వి శాస్త్రి గారని ఆయన మ్యూజిక్ చేశారు. వారికి చెప్తే కొన్ని జతలు టిప్పికల్ గా ఉండాలండి, మనం సప్తమాతృకలు చేస్తున్నప్పుడు అంటే అని తీసుకుంటే సప్తమాతృకలు ఒక్కొక్క మాతృక ఒక్కొక్క దేవుడి ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు ఐంద్రి అనేది ఇంద్రుడి ఎనర్జీ, అలాగా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా వారి వారి ఎనర్జీస్ ని స్త్రీ రూపాలుగా పంపించారు దేవితో పాటు ఇది చేయడానికి. సో అవన్నీ చూసినప్పుడు ఒక్కొక్క బీజ అక్షరం ఉంది, ఆ బీజ అక్షరం తీసుకొని దానికి తగ్గట్టు వాటి వాహనాలకి తగ్గ కొన్ని సౌండ్స్ తీసుకున్నాను అనమాట. అవి తీసుకుని వాటి నుంచి వాటి వాహన మూమెంట్స్ ఎలా ఉంటే అలా క్రియేట్ చేసుకుంటూ వచ్చి జతులు చేసి అలా మేము దేవి భాగవతం నుంచి కొన్ని చిన్న వర్సెస్ తీసుకుని అంతా చేసాం. ఇట్స్ ఎంటైర్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ వర్క్, బట్ ఇట్ వెంట్ సో డీప్ ఇన్ టు మై ఆడియన్స్. ఇవాళ కొంచెం అంటే ట్రెడిషనల్ గా ఉన్న మనం ఏవి పోగొట్టుకోకర్లే మనం పాపులర్ గా చేయాలి అంటే, మన రూట్స్ ని మనం కాపాడుకొని దాన్ని చక్కగా మనం ప్రెజెంట్ చేయగలిగి ఉండాలి. పర్ఫెక్షన్ ఉండాలి, మ్యూజిక్ ఎవ్రీథింగ్ షుడ్ కమ్ టుగెదర్. చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుందని చెప్పేసి ఎగ్జాంపుల్ ఈజ్ మై మహాకాళి అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్.
1: మీరే చేసిన ఒక్క మహాకాళిని అంటే ఇది ఒక్క ఉదాహరణగా తీసుకుంటే కూడా ఎంత లోతైన పరిశోధన ఉంది అందులో. అంటే ఎంత విస్తృతంగా మీరు ఎన్ని రకాల అంశాలను ఎన్ని రకాల పార్శ్వాలను స్పృశించి మీరు హౌ యు అరైవ్డ్ ఎట్ స్క్రిప్ట్ ఒక కొరియోగ్రఫీ అనేది చాలా అద్భుతమైంది. అది కేవలం అంటే మన నృత్యానికి సంబంధించి కానీ మన భారతీయ సంప్రదాయంలో ఉన్న లోతే కాకుండా మీరు చేస్తున్న కృషిని కూడా వ్యక్తిగతంగా అది ప్రతిఫలిస్తోంది. ఇంకా మీదట ఏంటి ముందుకు సాగితే జీవితంలో ఇవి ఇంకా చేయాల్సిన మిగిలాయి అనిపించేవి ఏమున్నాయి మీకు?
0: ఇంకా చేయాల్సినవి మిగిలాయి కాదు, చేసినవి చాలా తక్కువ అనిపిస్తుంది, చేయాల్సింది చాలా ఉంది. వన్ థింగ్ అట్ ఎ టైం. మామూలుగా ఏంటంటే నేను చాలా పాజిటివ్ దృక్పథంతో వెళ్తూ ఉంటాను ముందరికి. బహుశా బికాస్ నేను ఎప్పుడు యంగ్స్టర్స్ తో ఉంటాను కాబట్టి అది నాకు ఒక అడ్వాంటేజ్ అనుకుంటా. వెరీ పాజిటివ్, మా స్టూడెంట్స్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ఆల్సో బెటర్గా ఏం చేయాలి అన్న ఒక దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటా. కూచిపూడికి సంబంధించి చేయాల్సింది చాలా ఉంది. కేవలం ఒకళ్ళు చేస్తే ఇద్దరు చేస్తే అవ్వదు, ఇది చాలా మంది సమిష్టిగా కృషి చేయాల్సింది ఉంది. కూచిపూడి అనేది ఒక విధంగా అంటే ఒక దెబ్బ తినిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోవడం ఒకటి, తర్వాత అందిపుచ్చుకుని నిలబెట్టే వాళ్ళు చాలా మంది, కొంతమంది మనకి విదేశాల్లో వెళ్ళిపోయారు ఉండిపోయారు. దాన్ని ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా సీరియస్ గానే దాన్ని పర్స్యూ చేస్తున్నారు అనుకోండి, కానీ ఒక గ్యాప్ వచ్చింది మనకి. వీఆర్ నాట్ అట్ పార్ విత్ అదర్ డాన్స్ ఫార్మ్స్. మన ఎక్స్పెరిమెంటేషన్స్ లో కానీ మన ప్రెజెంటేషన్స్ లోని ఈస్థెటిక్స్ చాలా చేంజ్ అయ్యాయి. మన ఆడియన్స్ ఈస్థెటిక్స్ చాలా ప్యాక్డ్ గా ఉండాలి, చాలా క్రిస్ప్ గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, దెన్ దే విల్ టేక్ ఇట్. అలాగా అది మాత్రం నాకు లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో బాగా అనుభవానికి వచ్చింది. చేయాల్సింది చాలా ఉందండి, ఒకళ్ళం కాదు, నేను ఒకదాన్ని కాదు, చాలా మంది ఉన్నారు మంచి బాగా చేయగలిగిన వాళ్ళు. అవకాశాలు రావాలి వాళ్ళకు కూడా. కాకపోతే పబ్లికేషన్స్ చాలా రావాల్సి ఉన్నాయి కూచిపూడి మీద. అది దట్స్ వేర్ మనకి అన్ని పబ్లికేషన్స్ లేవు.
1: డాక్యుమెంట్ చేస్తున్న కృషి అంతా డాక్యుమెంట్ అవ్వాలి,
0: డాక్యుమెంట్ అవ్వాలి, మనకి దాని మీద రైటింగ్స్ రావాలి. తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఒరవడి అనేది సృష్టించాల్సిన అవసరం ఉంది కూచిపూడిలో. ఎందుకంటే చాలా మంది వాళ్ళ వాళ్ళ పరిధుల్లో చేస్తున్నారు, కానీ చాలా లిమిటెడ్ గా ఉంది ఆ కృషి అంతా కూడా. థింక్ వి హ్యావ్ టు డూ ఇట్ టుగెదర్. చాలా మంది ఒక ప్రపంచంలో ఒక దాన్ని ఒక మిషన్ లాగా చేసుకుని వస్తే కానివ్వండి, మళ్ళా మనం అందరం కూడా చాలా అంటే కేవలం అకాడమిక్ గా కాదు, ఇటు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మన వాళ్ళని కొంతమంది

0: మంది నేషనల్ లెవెల్లో యంగ్ డాన్సర్స్ చాలా మంది ఉన్నారు, కాకపోతే అవకాశాలు లేకుండా పోయింది. ఎందుకు అవకాశాలు లేవు అంటే వారి వారి రాష్ట్రాల్లో చాలా మంది, ఇప్పుడు మనకి ఒడిస్సీ ఉంటే దేర్ ఆర్ 3 ఫెస్టివల్స్ దట్ హ్యాపెన్, మేజర్ నేషనల్ ఫెస్టివల్స్ జరుగుతాయి వేర్ యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీ లేకపోతే ఇక్కడ చేస్తారు. మనకి ఏంటంటే మెయిన్ గా ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుగు కంట్రీస్ లో వచ్చేటప్పటికి ఎలాంటి కొన్ని ఫెస్టివల్స్ జరిగినా కానివ్వండి ఆ స్థాయిలో జరగట్లేదు. చాలా మంది నేర్చుకుంటున్నారు కూచిపూడి, కానీ నాణ్యత ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, ఎలాంటి క్వాలిటీకి వస్తేనే మనం పర్ఫార్మెన్స్ కి వెళ్ళాలి అన్న ఒక నియంత్రణ అనేది లేకుండా ఉంది. ఈ నియంత్రణ ఏంటంటే మామూలుగా పాపం ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పిల్లలు నేర్చుకోవడం మొదలెట్టంగానే స్టేజ్ ఎక్కి కాస్ట్యూమ్ అంతా వేసుకుని ముద్దుగా డాన్స్ చేస్తే బాగా అనిపిస్తుంది, మంచిదే, కానీ అదే మనకి ఎండ్ టార్గెట్ అవ్వకూడదు.
1: మీరు ఇందాక అన్నారు పర్ఫార్మెన్స్ అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది, ఒక రకంగా ఏంటంటే మీరు ఆ ఫ్రేజ్ కరెక్ట్ గా ఇప్పుడు సమకాలీన సమాజానికి వర్తిస్తుంది. ఒక రీల్స్ గబగబా 30 సెకండ్ల దగ్గర నుంచి 3 నిమిషాల లోపల అయిపోయే రీల్స్ అనే ఒక సంస్కృతి అలవాటు పడి, అంటే అందరం దానికి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళమే, దాని నుంచి తీరికగా సావకాశంగా లోతుగా వెళ్లే ఒక పర్ఫార్మెన్స్ కి మధ్య ఎక్కడ సమతూకం సాధించాలనేది మేబీ అక్కడ వైరుధ్యం వస్తుందేమో.
0: బహుశా మీరు చెప్పింది ఒక కారణం అయి ఉండొచ్చు తప్పకుండా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సినిమాకున్నంత ఆదరణ సంప్రదాయ కళారూపాలకి లేదు. అది మంచి అనుకోండి చెడు అనుకోండి ఏమన్నా కానీ, మనకి ఏంటంటే ఇప్పుడు కూచిపూడి అనేది సంప్రదాయ కళారూపం, దీన్ని సాధన చేయాలి, కొన్ని ఏళ్ల తరబడి దీంట్లో సాధన చేస్తే కానివ్వండి ఒక క్వాలిటీ కానీ ఒక స్థాయికి మనం రాలేము. అయితే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయనేది అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వేదికలు లేవు, మనకి సినిమాకి ఒక ఫ్యామిలీ కనీసం 2,000 రూపాయలు చేతిలో పట్టుకుని వెళ్ళాలి, టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. నువ్వు అదే 2,000 రూపాయలు ఒక డాన్స్ డ్రామా జరుగుతుంది చాలా బాగుంటుంది అంటే దాంట్లో సగం కాదు, పావు వంతు కూడా 500 టికెట్ కూడా పెట్టి వెళ్ళాం మనం. అది మనం అంటే మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిక్ కానివ్వండి క్లాసికల్ డాన్స్ కానివ్వండి సంబంధించి చాలా ఏళ్ల నుంచి ఇది జరుగుతూ ఉంది. కాకపోతే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మంచి మంచి ఫెస్టివల్స్ జరిగేవి ఇక్కడ, మాకు ఒక అంటే కరెక్ట్ టైంలో మనకి సరైన అవకాశాలు వస్తే ఎలా ఎదుగుతామో, సరైన అవకాశాలు సరైన టైంలో రాకపోతే అలాగే వదిలేస్తాం కూడా. అది చాలా మంది మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్లు అంటే దీనిలో జీవించలేకుండా పోతున్నారు. ఒక జీవికకి కేవలం డాన్సులు నేర్పి స్టూడెంట్స్ ఫీజులు మాత్రమే తీసుకొని బతకడం అని కాదు, ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్ కాబట్టి మనకి మంచి వేదికలు ఉన్నాయనుకోండి, 10 మంది పెద్దవాళ్ళు వచ్చి చూస్తారు, దీనిలో స్థాయి చూస్తారు, దీనిలో లోతు చూస్తారు అని అంటే మనం స్కేల్ అయ్యే హైట్స్ వేరు, మనం చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. అలాంటి వేదికలే లేవు ఇప్పుడు. తమిళనాడు అటువైపు చూసుకోండి లేదా బెంగళూరు వెళ్ళండి, చిన్న చిన్న సభలే
1: సభలు,
0: కానీ ప్రేక్షకులు వచ్చేవాళ్ళు ఒక స్థాయిలో వచ్చి దాన్ని అర్థం చేసుకునో లేకపోతే ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పే వాళ్ళు ఉంటారు. అలాంటి ఒక ఆడియన్స్ ప్రొఫైల్ కానివ్వండి, అలాంటి కొన్ని సభలు కానివ్వండి మనకి లేవు. అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. బహుశా ఇది దిస్ ఇస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు మనకి గవర్నమెంట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి రేపెల్లుండి ఉంది వచ్చేసేయండి చేసేయండి అంటే వెళ్తాం చేసేస్తాం వచ్చేస్తాం కానివ్వండి నీ స్థాయి
1: ఈకో సిస్టమ్ అనేది
0: లేదు మనకి, అది లేకపోవడం డిసడ్వాంటేజ్. దాని వల్లే చాలా మంది యంగ్స్టర్స్ ఆర్ నాట్ కమింగ్, ఆర్ ఈ గ్యాప్ అనేది వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది.
1: అనురాధ గారు, ఇది నృత్యం అనేది ఒక సముద్రం అంత సబ్జెక్ట్, అందులోనే మీరు సాగర మధనం చేస్తున్న వారిలో మీరు కూడా ఉన్నారు. ఇలా మనం మాట్లాడుతూ ఉంటే ఎన్ని గంటలైనా నేను అనుకోవడం ఈ సంభాషణ తెగదు. మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. మా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉనికి పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మా చిరస్మరణీయమైన ప్రయాణంలో మీరు కూడా భాగస్వామి కావడం మాకు ఎంతో సంతోషం. ధన్యవాదాలు.
0: నాకు కూడా చాలా సంతోషం అండి, ఇలాంటి అవకాశం ఆకాశవాణి ద్వారా రావడం అనేది నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. 10 మందితోటి నా ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక వేదిక. ఇది విన్న వాళ్ళు కానివ్వండి, నేర్చుకుంటున్న వాళ్ళు కానివ్వండి, కొంతవరకు అయినా కానీ దీంట్లో మంచి కృషి చేసి కూచిపూడిని ఒక ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి, మళ్ళా మన కూచిపూడి ఒక ప్రభంజనాన్ని సృష్టించాలని నేను కోరుకుంటున్నాను.

0: మీరింతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెడ్ శ్రీమతి జొన్నలగడ్డ అనురాధ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త తురుగా ఉషారమణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:56. సినిమాలు చాలానే వస్తుంటాయి, వెళ్తుంటాయి. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని బ్లాక్ బస్టర్ అవుతాయి. కొన్ని సినిమాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు టీవీలలో పెట్టినా మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. డైలాగులు ఎన్నిసార్లు విన్నా నవ్వుతూనే ఉంటాం. పాటలు ఎన్నిసార్లు విన్నా హమ్ చేస్తూనే ఉంటాం. అలాంటి వరుసలో ఒకటిగా నిలిచే సినిమా అత్తారింటికి దారేది. 2013లో విడుదలైన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక ప్రత్యేక అధ్యాయం. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అయితే మరో లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి పాటకు ఒక గుర్తింపు ఉంది. మరి ఈరోజు ఏకచిత్ర గానంలో అత్తారింటికి దారేది సినిమాలోని పాటలను కొన్నిటిని వినేద్దాం. సినిమా విడుదలకు ముందే అభిమానుల గుండెల్లో బుల్లెట్లా దూసుకెళ్లిన పాట ఏదైనా ఉంది అంటే అది ఆరడుగుల బుల్లెట్. శ్రీమణి రాసిన పదాలు, విజయ్ ప్రకాష్ గాత్రం, దేవిశ్రీ ప్రసాద్ బీట్, ఆ పాటే ఆరడుగుల బుల్లెట్. ఈ పాట మీకోసం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ అ ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: ఏకచిత్ర గానంలో అత్తారింటికి దారేది మూవీలోని పాటలని వింటున్నాం కదా. ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన భావాన్ని తీసుకొచ్చిన పాట దేవదేవం భజే. ఆధ్యాత్మికత, భక్తి, సాంప్రదాయ సంగీత సౌందర్యం అన్నీ ఈ పాటలో కనిపిస్తాయి. అన్నమయ్య రచన ఆధారంగా రూపొందిన ఈ పాట కోసం రామజోగయ్య శాస్త్రి కొత్త సాహిత్యాన్ని అందించారు. ప్రధాన కీర్తనలో MS సుబ్బలక్ష్మి గారు పాడిన అసలు గళాన్ని అలాగే ఉంచుతూనే ఈ కొత్త వర్షన్ కోసం రీటా మరియు శ్రీరామ్ గాత్రం అందించారు. ఈ పాట మీకోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ఏకచిత్ర గానంలో అత్తారింటికి దారేది మూవీ సినిమాలోని పాటలను వింటున్నాం కదా. ఈ సినిమాలో ఒక ఉత్సాహాన్ని, ఒక కలర్ఫుల్ వరల్డ్ను తీసుకొచ్చిన పాటల్లో ఇట్స్ టైమ్ టు పార్టీ ఒకటి. ఈ పాటను రాసిన వారు శ్రీమణి, పాడినవారు డేవిడ్ సిమోన్, మాల్గుడి శుభ. ఇప్పుడు ఈ పాట మీ అందరి కోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: ఏకచిత్ర గానంలో అత్తారింటికి దారేది మూవీలోని పాటలను వింటున్నాం కదా, ఈ సినిమాలో అత్యంత క్లాసీ సాంగ్ ఏది అని అడిగితే చాలా మంది చెప్పే పేరు బాపుగారి బొమ్మ. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు గొప్ప గుర్తింపు వచ్చింది. అలాగే ఫిల్మ్ఫేర్ సౌత్లో శంకర్ మహాదేవన్ ఉత్తమ గాయకుడిగా ఈ పాటకు నామినేషన్ పొందారు. మరి ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. కావ్యేషు నాటకం రమ్యం. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నాటక గొప్పతనాన్ని తెలియజేసే శ్లోకంలోని పాదమిది. సన్నివేశ కల్పనలో, సంభాషణ చాతుర్యంలో, పాత్ర చిత్రణలో, రసపోషణలో, భావమాధుర్యంలో, నాటకీయ శిల్పంలో, ఔచిత్య విచక్షణలో అత్యుత్తమంగా రచించిన నాటకమది. ఇతివృత్తం శకుంతల దుష్యంతుల ప్రణయగాథ. వెన్నెల కురిసే నవ్వులు తనలో జ్వాలలు రగిలించాయని, చెలిచూపులు విరితూపులలా తన మదిని తాకి రేపిన వలపులు తనకు నిద్రలేకుండా చేస్తున్నాయని, ఆ రేయి ఎలా గడుస్తుందోనని శకుంతల ఊహలతో దుష్యంతుడు పాడుకుంటున్న ప్రణయగీతమిది. 1966లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన శకుంతల చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించిన గీతం. రచన సి. నారాయణరెడ్డి.

ఎదలోని బాధను తాత్విక దృష్టితో దూరం చేస్తూ సాంత్వన చేకూర్చే గీతమిది. ఒకరిని వరించిన మనసు వారినే తన జీవిత భాగస్వామిగా తలుచుకుని అందమైన కలలు కంటూ హాయిగా కాలం గడుపుతున్న తరుణంలో విధివశాన వేరొకరు ఆ స్థానాన్ని అందిపుచ్చుకుంటే అది తీరని వేదనకు దారితీస్తుంది. జీవితం ఇలాగే సాగాలని మనం ఎన్ని ఆశలు పెంచుకున్నా చివరికి నిర్ణయించబడిందే జరుగుతుంది. మనసు మారి మార్గం అంతుచిక్కేలోగా జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోనూ వచ్చు. అందుకని మార్పును స్వాగతించి అర్థం చేసుకోవాలని, అలా అర్థం చేసుకుంటే స్పృహ తెలిసి వాస్తవం గ్రహించి జీవితాన్ని దిద్దుకోవచ్చని తెలియజేసే గీతం. మనసే మందిరం చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఆలపించిన ఈ గీతాన్ని ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచారు. రచన ఆత్రేయ.

విజయ సంస్థతో సన్నిహిత సంబంధాలున్న దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు. ఓసారి ఓ ధారావాహికకు సంగీత దర్శకత్వాన్ని వహించాల్సి వచ్చినప్పుడు మా విజయవారి రాగాన్ని వాడుకుందామా అంటూ ఓ చరణానికి ఈ పాటను స్వరపరిచిన రాగంలో బాణీ కట్టారట. త్రికోణ ప్రేమలో కలిగే హృదయ స్పందనలను వర్ణిస్తూ సంస్కారంగా, చమత్కారంగా, ఉదాత్తంగా సాహిత్య సుగంధాలను విరజిమ్ముతూ సాగిపోయే ఈ గీతాన్ని ఆరభిరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు. రచన పింగళి నాగేంద్రరావు. గానం పి లీల, ఏఎం రాజా, ఘంటసాల.

ఎన్ని కష్టాలొచ్చినా ఎంత నష్టం వాటిల్లినా అనుకున్న లక్ష్యానికి సాగిపో మిత్రమా అంటూ సాగే ప్రబోధాత్మక గీతమిది. నాటేది చిన్న విత్తనమైనా అది

మహావృక్షమై ఎందరికో నీడనిస్తూ సేద తీరుస్తుంది, తీయని ఫలాలనిస్తూ ఆకలి తీరుస్తుంది. అలా పరుల ఆకలి తీర్చినవాడు ధన్యుడవుతాడు. చరిత్రలో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. బిఎస్ రంగా దర్శకత్వంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, జమున ప్రధాన తారాగణంగా నటించగా 1956లో విడుదలైన తెనాలి రామకృష్ణ చిత్రంలోనిది ఈ పాట. సంగీత దర్శకులు విశ్వనాథన్, రామ్మూర్తి ఈ పాటను స్వరపరచగా ఘంటసాల ఆలపించారు. రచన సముద్రాల రాఘవాచార్య. బిఎస్ రంగా దర్శకత్వంలో శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీ రామారావు, తెనాలి రామకృష్ణుడిగా అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించగా 1956లో విడుదలైన తెనాలి రామకృష్ణ చిత్రంలోనిది ఈ పాట.

భగవంతుడికి అందరూ సమానమే. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖపడుతున్నప్పుడు పొంగిపోవడం కాకుండా స్థితప్రజ్ఞత కలిగి ఉండడం అవసరం. కాని ఈ పాట పాడుకుంటున్నది ఓ పేద భక్తుడు. బిచ్చగాళ్ల బొచ్చలోన గచ్చకాయ పాడింది అనే వాక్యం వారి అంతరంగాన్ని ఆవిష్కృతం చేస్తుంది. ఈ పాటలో సుకుమారి అనే నటి

నృత్యం చేస్తూ అభినయించారు. ఈ సుకుమారి తరువాతి రోజుల్లో లవకుశ చిత్రంలో విరిసే చల్లని వెన్నెల అనే పాటకు నృత్యం చేసి ఎంతోమంది అభిమానం చూరగొంది. ఇప్పటి పరిస్థితులను అప్పుడే దర్శించి ఆ విషయాలను పాటలో పొందుపరిచారు రచయిత కొసరాజు గారు. గీత రచయితలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఇచ్చి వారి ప్రతిభ మీద నమ్మకం ఉంచి ఇలాంటి అద్భుతమైన పాటలను రాయించుకునేవారు అప్పటి దర్శకులు. మాంగళ్యబలం చిత్రం కోసం జమునారాణి పాడిన పాట, సంగీతం మాస్టర్ వేణు.

అలవోక పదాలతో అంతరార్థాన్ని విషదపరుస్తూ పింగళి నాగేంద్రరావు రచించిన ఈ గీతం 1951 విడుదలైన పాతాళభైరవి చిత్రంలోనిది. స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి ఆలపించిన ఘంటసాల ఈ పాటను అభేరి మధ్యమావతి రాగఛాయలలో స్వరపరిచారు.

ప్రియుడి తలపు ప్రియురాలు ఎదవీనను మీటి శృతులు చేసింది. ఆ శృతిలో రాగాలాపన చేస్తూ మధురోహలను పెనవేసుకున్న అనుభూతిలో వారిద్దరూ ఒకింత కలవరపాటుకు గురై ఇలా పాడుకుంటున్నారు. అతి క్లుప్తంగా ఉండే పల్లవీ చరణాలు ఈ పాట ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

0: అదిలో.
1: అబద్ధం ఎన్ని ఆటలు ఆడినా నిలకడ మీదనే నిజం నిప్పులా బయటపడుతుంది. కావలసిందల్లా అది తెలుసుకునే ప్రయత్నం, ఓపిక. అవి లేకపోతే అబద్ధాన్ని నిజమని నమ్మి, నమ్మించేవాళ్లే నిజమైన వ్యక్తులని నమ్మేవారు బాధపడక తప్పదు. అలా ఓ తండ్రి తను అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ కొడుకును దూరం చేసుకున్నాడు. ఉన్న ఊరు, సొంత ఇంటిని విడిచి వెళ్లిపోతున్న ఆ కొడుకు యొక్క అంతరంగాన్ని ఆవిష్కృతం చేస్తూ, ఎంత ఎత్తుకు ఎగసే కెరటాలైనా అవి దరిని దాటిపోలేవని, మదిలో ఉండే మమకారం కూడా అలాంటిదేనని తెలియబరిచే ఈ పాట ఉయ్యాలా జంపాలా చిత్రం కోసం మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించారు. రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కలతపడినవో మనసును కంటికి రెప్పలా కాచుకొని అనుభవజ్ఞుల మాటలు చెబుతూ బాధను దూరం చేసింది ఓ వనిత. భక్తిపూర్వకమైన గాథలు తెలియజేస్తూ తనలో ధైర్యాన్ని నింపింది. మామూలు స్థితికి చేరిన ఆ మనిషి తనలో ఆ ఆనందం నింపిన ఆమె పట్ల అభిమానం పెంచుకుంటాడు. ఎడారిలో నందనవనాలు పూచిన అనుభూతి కలుగుతుంది అతనికి. ఆమెది కూడా అదే మనస్థితి. అభిమానం అనురాగంగా పరిణమించి జాబిలిని ప్రతిబింబిస్తున్న కలువల కొలనులో హాయిగా విహరిస్తూ ఇరువురి అంతరంగాన్ని, వారి మధ్య అంతరాలను తెలియజేస్తూ పాడుకుంటున్న మధురగీతం. 1964 విడుదలైన పూజాఫలం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఇప్పుడు వినబోయే పాటను ఘంటసాల జిక్కి కృష్ణకుమారి పాడగా అక్కినేని సరసన షావుకారు జానకి అమ్మాజీ అభినయించారు. మాస్టర్ వేణు మచిలీపట్నంకి చెందినవారు కావడం చేత బందరులో అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణకుమారిని గాయనిగా ఈ పాట కోసం తీసుకొచ్చి పాడించారట. ఇక పాట విషయానికొస్తే, అభ్యుదయవాదులు తీసిన చిత్రం గనక అన్న వదిన చెల్లి కలిసి సరదాగా పాడుకునే ఈ పాటలో కూడా దేశానికి సంబంధించిన ప్రసక్తి ఉండటాన్ని మూడవ చరణంలో గమనించవచ్చు. 1955 విడుదలైన రోజులు మారాయి చిత్రం కోసం తాపి ధర్మారావు రచించిన గీతం, సంగీతం మాస్టర్ వేణు.

సినిమా నేపథ్యం పల్లెటూరి వాతావరణంలో జరిగే కథ కాబట్టి పల్లెపట్టు ప్రాంతంలో తరచూ వినిపించే రాగమైతే బావుంటుందన్న ఆలోచన ఈ పాట స్వరరచనలో కనిపిస్తుంది. సాధారణంగా పల్లె ప్రాంతాల గీతాల్లోనూ తత్వగీతాల్లోనూ ఉపయోగించే యదుకుల కాంభోజి రాగఛాయలలో ఈ పాటను స్వరపరిచారు. గిరీశం పాత్రను గురజాడ అప్పారావు గారు అప్పటి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యంగ్యధోరణిలో సృష్టించారు. ఆ పాత్రకుండే కొన్ని బలహీనతలు, వాటిని అతి చమత్కారంగా సమర్థించుకోగలిగిన మేధో సంపద, వాటన్నిటికీ తోడుగా వయసు హుషారు, ఇవన్నీ గాయకుడి గలంలో కూడా ప్రతిఫలించాలని కోరారట. కన్యాశుల్కం చిత్రం కోసం మల్లాది రామకృష్ణ శాస్త్రి రచించిన ఈ గీతాన్ని పాత్ర స్వభావంతో పాటు పూర్వాపరాలను కూడా పూర్తిగా ఆకలింపు చేసుకున్నవారు కావడంచేత స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల మధురంగా ఆలపించారు.

చంద్రమోహన్, రంగనాథ్, జయసుధ, ప్రభ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం 1979 విడుదలైన ఇంటింటి రామాయణం. వసంతాది ఋతువులు, ఉద్యాన విహారములు, జలక్రీడలు, కామోద్దీపకాలైన గంధము పుష్పహారాలు శృంగార రసోత్పత్తికి ఆలంబనాలు. కథానాయిక మనసు వీణతీగ అయితే కథానాయకుడి మనసు వేణువు. వీణ వేణువైన ఆ సరిగమ ఏమిటో, తీగ రాగమైన ఆ మధురిమ ఏమిటో ప్రతీకాత్మక భావంతో రాసిన ఈ వేటూరి పాటను శుద్ధ ధన్యాసిరాగంలో స్వరపరిచారు రాజన్ నాగేంద్ర. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

స్నేహం అమరమైనది, కన్నీటిని తుడుస్తుంది, ఖాళీ కడుపు నింపుతుంది, కష్టాలను గట్టెక్కిస్తుంది, కబుర్లు చెబుతుంది, కలలు నిజమయ్యేలా చేస్తుంది, కలకాలం కమ్మని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నదీనాం సాగరోగతిహి అన్నట్టుగా కలిమిలేములకతీతంగా నిర్మల నిష్కల్మష మనోబృందంగా జీవిత పోరాటంలో ఎగిరిపడి లేచి యువతరంగాలు చదువు కోసం ఎక్కడెక్కడి నుండో ఒకే చోట చేరే కళాశాల విద్యార్థులు. నేపథ్యం వేరైనా నేర్చుకునే విద్య ఒకటే. అలా ఒక స్నేహితుడి గూటికి చేరిన స్నేహపక్షులు మాటల విందుతో మదికి వినోదాన్ని పంచుతూ సరదాగా పాడుకుంటున్న ఈ పాట వెలుగునీడలు చిత్రంలోనిది. గానం మాధవపేది సురేష్, ఘంటసాల. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, రచన కొసరాజు.

0: హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్.
1: హా, ఎన్ని కష్టాలురా నా తండ్రి.
0: భయపడకురా పుత్త, కష్ట

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి నేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
0: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 04023240852, మరొక నెంబర్
2: 23240856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ

ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 45 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహిట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 45 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహిట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.